శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: 26 in New Delhi. Mr. Shah directed that an AI-based analysis of information available on multi-agency center platforms should be done to create SOPs to counter various national security challenges. To effectively tackle terrorism and radicalization, Mr. Shah emphasized training for implementation of the Home Ministry's Prahar scheme, expediting trials by bringing back fugitives and utilizing trial in absentia provisions, and undertaking a comprehensive and integrated approach while investigating UAPA cases. External Affairs Minister Dr. S. Jaishankar called on Russian President Vladimir Putin at Kremlin yesterday. The meeting focused on bilateral trade, economic cooperation and upcoming high-level summits. Indian Ambassador to Russia Vinay Kumar and Joint Secretary ERS Mayank Singh were also part of the delegation. During the meeting, Dr. S. Jaishankar highlighted the strong and growing India-Russia partnership, particularly in economic cooperation, trade and energy. He conveyed Prime Minister Narendra Modi's greetings and handed over Prime Minister Modi's personal message to Mr. Putin. Dr. Jaishankar described the outcome of the Intergovernmental Commission meeting as positive.
1: Our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
0: Speaking during a meeting, Russian President Putin offered to increase fertilizer supplies to India, saying Moscow is taking steps to support Indian farmers and the country's agricultural sector. He also highlighted the growth in trade between Russia and India this year. Union Finance Minister Nirmala Sitharaman will undertake an official visit to Canada and the United States beginning today. The Finance Ministry said the focus of the visit will be on strengthening bilateral economic and financial partnerships, deepening investment linkages and advancing cooperation on shared global economic priorities. West Bengal government will form a new disaster response force called Arjun Bahini by recruiting Agnivis to deal with emergencies. Chief Minister Suvendu Adhikari said the force will become operational in September. So far, 200 personnel have been selected through the Sainik Board. Of them, 100 will be stationed in Kolkata, 50 in the hills and 50 in Sagar. The chief minister said the force will be equipped with modern technology to speed up rescue operations in disaster hit areas. Modeled on the lines of the NDRF, the force will be equipped with modern machinery and they will be able to respond immediately to any kind of disaster. Mr. Adhikari also announced that 20% reservation will be provided for Agnivis in recruitment to the fire and emergency services, forest department, police and disaster management department. In men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal powered India to a hefty 503 for 9 declared in their first innings against host Sri Lanka on a rain-disrupted second day of the Colombo Test. And that is the end of this news bulletin.
2: Akashvani Nizamabad Kendram Samayam 6 gantala 10 nimshalu.
3: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విందాము.

0: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని, శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విన్నాం సూక్తి సుధ కార్యక్రమంలో జి దత్తాత్రేయ శర్మ గారు అందించే హితోక్తులు.
1: ప్రతి మానవునికి 2 జన్మలున్నాయి. ఒకటి మాతృగర్భం నుండి జన్మించడం, కాగా రెండవది మాయాగర్భం నుండి బయటపడడం. మాతృగర్భం నుండి బయటపడడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, కాని మాయాగర్భం నుండి బయటపడడానికి మనవంతు కృషి సాగించాల్సిందే. షడ్భాగంతు మనుష్యానాం సత్తమం దైవచింతనం, 6 భాగాలు మన ప్రయత్నమైతే 7వ భాగం దైవానుగ్రహం, అప్పుడే మన పని సఫలమవుతుంది. దైవానుగ్రహం లోపిస్తే మన ప్రయత్నం 6 వంతులు కాదుగదా, 60 వంతులైనా ఫలవంతం కానేరదు. కాబట్టి దైవానుగ్రహమనండి, అదృష్టమనండి, అది కలిసి వచ్చినంతకాలమే మనం అనుకున్నట్టుగా ఆటలు సాగించగలుగుతాం. మనిషి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు పూర్వజన్మ కర్మలు జ్ఞాపకం ఉండి ఎలాగైనా తరించాలి అనే తపనతో భగవంతుని స్మరణ గావిస్తూ అరయగ భక్త పాలనములైన భవద్గుణజాలము ఆత్మ సంస్మరణము చేయ వాక్కునిను సన్నుతి చేయ శరీరమెల్ల కింకర పరివృత్తి చేయ మది కాంక్షయునర్చదగాని వల్లను ఏ అరిది ధ్రువోన్నత స్థలము అబ్జయు పట్టణము ఇంద్రభోగమున్. హే భగవన్, మాతృగర్భము నుండి బయటపడగానే ఈ మానవ జన్మలో నిన్ను భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా త్రికరణ

0: విధిగా నిన్నే సేవిస్తాను. మనస్సును నీ స్మరణతో, మాటలు నీ స్తోత్రము చేయుటతో, శరీరములోని అంగములన్నింటితో నీకు సేవ చేయడంతో పవిత్రీకృతం చేసుకుని తరించే ప్రయత్నం చేస్తాను. నన్ను దయతో అనుగ్రహించు. ఇంతకంటే నాకు వేరే కోరికలంటూ ఏమీ లేవు. నీ సేవతో తరించాలనేదే తప్ప నాకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి గాని, స్వర్గలోక భోగాలు గాని, ధ్రువమండలం కంటే మహోన్నతమైన పదవి గాని ఏదీ వద్దు అని బుద్ధిగా మృక్కి మొరపెట్టుకుని ఆ తల్లి గర్భం నుండి ప్రాణాపాయం కలగకుండా గండం గడిచి బయటపడగానే అసలు అనుకున్న సంగతిని తుంగలో తొక్కి మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనిస్తే, నానా శాస్త్రము లభ్యసింపగా అనంత ద్రవ్యమార్జింప సంతానంబున్వడయంగా పుత్రులకు అర్థంబుల్ విభాగించి పౌనఃపుణ్యమునన్ సుఖం వనుభవింపన్ పోయే కాలంబు గౌరీనాథున్ భజయింపనేదనయితిం శ్రీకాశికావల్లభున్. చిన్నతనమంతా ఆటపాటలతో, అల్లరితో, చదువు సంధ్యలతో ముగిసిపోగా యవ్వనములో ధన సంపాదన కరువైన వృత్తి ఉద్యోగములను సమకూర్చుకోవడానికి సతమతమై అందులో కుదురుబాటు లభించగానే పెళ్లి పేరంటములపై మనస్సు మళ్లించి ఆపై సంతానాన్ని పొంది వారి పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించి ధనధాన్య వస్తు వాహనాదులను సంపాదించి ఆపై ఆ పిల్లల పెంపకముతో తలవునకలై వారి చదువులు పెళ్లిళ్లు అంటూ పరుగులు పెట్టి ఎప్పుడో మూడు కాళ్ల ముసలయ్యగా మూలపడినప్పుడు గతాన్ని నెమరవేసుకుంటూ అదుపు తప్పిన మనస్సును భగవంతునిపై నిలుపలేక భగవంతుని లీలా విశేషాలను వర్ణించడానికి వాక్కు సహకరించక ఆ స్వామి సేవ చేయడానికి జవసత్వాలు ఉడిగిన ఈ శరీరం చేతగాక, అయ్యో జీవితమంతా అయిపోయేనే, పరాత్మను స్మరింపలేకపోతేనే, భగవత్ సేవ చేయలేకపోతేనే అని అంగలార్చడంతోనే జన్మ ముగిసిపోతున్నది. మనమిలా అయిపోతామనే మాయాజాలంలో చిక్కుకొనని మహాత్ములు మానవ జాతిని హెచ్చరిస్తూ, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన దేహంలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం మొదలైన దొంగలు ప్రవేశించి ఉన్నారు. భగవంతుడు మనకిచ్చిన జ్ఞానమనే రత్నాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో వారు నీ వెంటబడ్డారు. జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటి హెచ్చరికలు ఎవరు ఎన్ని చేసినా చెవికెక్కింది లేదు, జాగ్రత్త పడింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. బావిలోనికి బిందెతో పాడు త్రాడంతా జారి పడిపోయినా నీ చేతిలో పిడికెడి పట్టుకునేంత మిగిలి ఉంటే చాలు ఆ బిందెను బయటికి ఎలా లాగొక్కోగలమో, అలాగే గడిచిన జీవిత కాలంలో చేయవలసిన సేవా కార్యక్రమ పరంపరను ఇప్పుడైనా ప్రారంభించే ప్రయత్నం చేయాలి.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో జి దత్తాత్రేయ శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా

0: సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: అన్ని భూమి లోపల యూజీడీ ఫర్ డ్రింకింగ్ వాటర్, రీయూజ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు, ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతుండదు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఎల్నినో సందర్భంగా డింకింగ్

0: రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం మనం. మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైం కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
1: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी युव कूटनीतिज्ञान स्वनियुक्ति देशेषु जनस्तरे दृढ़ संपर्कं स्थापयितुं तथा स्थानीय समुदायैः सह भारतस्य संबंधान अधिकं सुदृढ़ीकर्तुं च प्रेरितवान्. सेवातीर्थे भारतीय विदेश सेवायाः गतवर्षीय समूहस्य प्रशिक्षु अधिकारिभिः सह संवादं कुर्वन् श्रीमोदी तान् पारंपरिक कूटनीतिक वृत्तेः परे स्वसंपर्क जालस्य विस्तारं कर्तुं अथ जनैः सह संपर्कं च सुदृढ़ीकर्तुं प्रोत्साहितवान्. असौ भारतस्य रिक्त संबद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी संप्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक संपर्कं अधिकं सुदृढ़ीकर्तुं प्रेरितवान्. असौ भारतीयोपक्रमाणाम् अंकीयोपस्थितिं सुदृढ़ीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति अधिकरुचिं जनयितुं भारत को जानिये इत्येतस्य प्रश्नोत्तर कार्यक्रमस्य उपयोगस्य असौ परामर्शं प्रदत्तवान्. प्रशिक्षु अधिकारी भी स्व

0: प्रशिक्षणस्य भारतदर्शनस्य च अनुभवाः अभिव्यक्ताः। अस्मिन् समूहे देशस्य विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यश्च आगताः 50 भारतीय विदेश सेवा प्रशिक्षुअधिकारिणः सम्मिलिताः सन्ति। केन्द्रीय गृहमन्त्री अमित शाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तः प्रवेशस्य विरुद्धं कठोर पदक्षेपानि स्वीकर्तुं निर्देशं दत्तवान्। नवदिल्ल्याम् ऐषमः नवम राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थान केन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिम बुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयम्, येन विविध राष्ट्रिय सुरक्षाह्वानानां प्रतिकाराय मानक संचालन प्रक्रियाः निर्मातुं शक्यन्ते। सम्मेलनस्य प्रथमदिने राष्ट्रिय सुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्। तेषु आतंकवाद विरोधी आह्वानानां प्रतिकारः, बहुसंस्थान केन्द्र माध्यमेन गुप्त सूचनानां एकीकरणं, विश्लेषणं कार्यान्वयनं च मादक द्रव्याणां नियन्त्रण सम्बद्ध दृष्टिपत्रम्, अवैध प्रवासिनां परिचयः निर्वासनं च तथा तेषां प्रतिकाराय नीति निर्माणम् इत्यादयः विषयाः सम्मिलिताः आसन्। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः क्रेमलिन इत्यत्र रूसस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यनेन सह मेलनं कृतवान्। उपवेशने द्विपक्षीय व्यापारः, आर्थिक सहयोगः अथ आगामि उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्। रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवञ्च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्। उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे, व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्। राष्ट्रिय सुरक्षा परामर्शदाता अजीत डोभालः ह्यः चीनस्य द्विदिवसीय यात्रायै बीजिंग नगरं प्राप्तवान्। असौ अद्य स्वीय चीन देशस्य समकक्षेण विदेशमन्त्रिणा वांग यी इत्यनेन सह उभयोः देशयोः सीमाविवाद सम्बद्ध विषये विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणे भागं ग्रहीष्यति। ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीन देशस्य विदेश मन्त्रालयस्य प्रवक्ता लिन जियान उक्तवान् यत् डोभालः, वांग यी च सीमाविवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि घनचर्चां करिष्यतः। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टेल्विन नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूल क्रीडायां भारतीय पुरुषदलं अर्जेंटीना दलेन पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम, समयं 7 गंटलु।
2: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్

నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా చరిత్రలో ఆగస్టు 25 ప్రత్యేకత గురించి కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00, 12:10, 12:40, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 నుండి 11:00 వరకు అంటే గంట పాటు ఆనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు

పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు.

0: ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమాపేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమాపేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కేక్ లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో రష్యా అధ్యకుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్ కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidyashaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

0: న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్టాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్ గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్దిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక హి యాప్ మే కేంద్రిత కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారి నుంచి సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు 25 ఆగస్టు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడువుల తామరా సైబాల్ బురద పుల్లా
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన

0: మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225-3344.
7: డాక్టర్ ఏ వనిత,
6: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
7: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
6: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
7: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
7: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440-4837.
8: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
0: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
10: మా అభిమాన శ్రోతలకు ఓసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 అంటే మరి కాసేపట్లో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మూతబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ ఉదయం 7:30.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
11: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
10: విరామనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంటాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా, మరి అన్ని అవయవాల కంటే నేత్రమే ప్రధానమైనది అని ఆర్యోక్తి. కాబట్టి ఈ కంటి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలిపోతూ ఉంటది. అయితే ఈరోజు జనరల్ గా మనం ఈ మధ్య చూసినట్టయితే సమాజంలో ఎక్కువగా ప్రీమెచ్యూర్ బేబీస్ అనే పుడుతూ ఉన్నారు, అంటే నెలలు నిండకుండా పుడుతున్న పిల్లలు. ఈ నెలలు నిండకుండా పుడుతున్న పిల్లల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే వాళ్ళకి కంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, ఎన్ని రకాలుగా వచ్చే ప్రాబ్లం ఉంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ నవీన్ నూకల గారు. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా ఈ నెలలు నిండని పిల్లల్లో వచ్చేటువంటి కంటి సమస్యలు ఏమిటి, వాటికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా, వాటిని ఏమంటారు?
4: ఎప్పుడైతే మనకు బేబీస్ నెలలు నిండక ముందు, అంటే సపోజ్ 9 మంత్స్ కంప్లీట్ కాకుండా ముందు పుడతారో, వాళ్ళు ఎర్లీగా పుడుతున్నారు కాబట్టి వారిని ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాం మనం. సో ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటంటే మళ్ళీ కంప్లీట్ గా డెవలప్మెంట్ కాకుండా ముందే పుడుతున్నారు కాబట్టి బాడీలో కూడా వివిధ డిఫరెంట్ ఆర్గాన్స్ లో ఆ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అవ్వదన్నమాట. సో దానివల్ల ఈ అబ్నార్మల్ గా డెవలప్మెంట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి. సో అలానే రెటినాలో కూడా, కంటి లోపల రెటినాలో కూడా ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే మనము మన వైద్య పరిభాషలో రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటాం, షార్ట్ కట్ లో ఆర్ఓపి అంటాం అన్నమాట. ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ. సో ఈ రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటే సింపుల్ గా రెటినాలో ప్రిమేచ్యూర్ బేబీస్ లో వచ్చే కాంప్లికేషన్ అన్నమాట.

0: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీది మరి ఈ ఆర్ఓపి అనేటువంటిది ఎందుకు వస్తుంది, ఎవరెవరిలో వచ్చేటువంటి అవకాశం ఉంది?
1: చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో ఆర్ఓపి అన్నది ఎలా అంటే, బేబీస్ ఎప్పుడైతే వాళ్ళు నెల నిండక ముందు పుడుతున్నారో, లేదా బరువు తక్కువ పుట్టినా కూడా, సో బరువు తక్కువ ఉండి పుట్టినా, లేదా నెల నిండక ముందు పుట్టినా, లేదా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా, వాళ్ళకి ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎవరెవరిలో వస్తుంది అంటే, ఈ మధ్యలో ఏమవుతుందంటే మనకు ఈ ఆర్ఓపి కేసు అనేవి ఇంతకు ముందు కన్నా, సపోజ్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఆర్ఓపి కేసు అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి మూల కారణం సైంటిఫికల్ గా మనకు మెడికల్ గా నాలెడ్జ్ ఉన్న ప్రకారం చూస్తే రీజన్ ఏంటి అంటే, మనకు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ లో గానీ, ఎన్ఏసీలు గాని, నియోనిటాలజీ ఉంటాయి కదా, నియోనిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, వాటిలలో ఫెసిలిటీస్ చాలా ఎక్కువ, అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిపోయినాయి ఇప్పుడు మనకు. సో ఇంతకు ముందు నెల నిండక ముందు పుట్టిన బేబీస్ చాలా మంది సర్వైవ్ అయ్యే వాళ్ళు కాదు, అంటే బతికే వాళ్ళు కాదన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు నెల నిండక ముందు పుట్టినా గానీ, లేదా లో బర్త్ వెయిట్ తో పుట్టినా, ఈవెన్ ఇప్పుడు 1000 గ్రామ్స్ పుట్టిన బేబీస్ కూడా సర్వైవ్ అవుతున్నారు. సో వాళ్ళు బతుకుతున్నారు, 1000 గ్రామ్స్ పుట్టినా కూడా, పుట్టినప్పటి బరువు వాళ్ళు బతుకుతున్నారు. సో ఎలా అంటే, ఎన్ఏసీలో మనం యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎక్విప్మెంట్స్ గానీ, వాటి వల్ల అనమాట. అంటే అందులో కామన్ గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే, ఆక్సిజన్ ఇంక్యుబేటర్, ఆక్సిజన్ యూజ్ అండ్ వెంటిలేటర్ యూజ్, ఇంకోటి హెచ్ఎఫ్ఎన్సీ అంటాం మనం, అంటే హై ఫ్లో నేసల్ క్యాన్ల ఆక్సిజన్ అనమాట, అట్లాంటివి గానీ. అవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, బేబీలలో లంగ్స్ మెచ్యూరిటీ వస్తుంది అండ్ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో సర్వైవ్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం సర్వైవ్ కావడానికి. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వాటికి అడ్వాంటేజ్ తో పాటు డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే, బేబీస్ సర్వైవ్ అవుతారు, బతుకుతారు. బట్ వీటి వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, కంటిలో ఉన్న రెటినాలో దానివల్ల అబ్నార్మల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనకు, మనం తీసుకున్న ఆక్సిజన్ ఎప్పుడైనా రెగ్యులర్ కంటెంట్ తీసుకుంటేనే నార్మల్ వేలో డెవలప్మెంట్ ఉంటుంది. బట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగినా, డ్యూరేషన్ పెరిగినా, దానివల్ల కంటి లోపల రెటినా మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఇప్పుడు చాలా మంది బేబీస్ ఎన్ఏసీలో అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా ఉండే వాళ్ళు ఉంటారు. వాటిలలో ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది ఒకటి ఎన్ఏసీ స్టే అనే కాదు, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, సపోజ్ బేబీకి సెప్సిస్ వచ్చింది, అంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావడము, లేదంటే బ్లడ్ లో బ్లడ్ కౌంట్ తగ్గిపోవడం, అనిమియా రావడము, లేదంటే వీటితో పాటుగా వేరే ఇంకా అదర్ సిస్టమిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఫామ్ అవ్వడము, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఒక్కొక్కటి యాడ్ అవుతున్న కొద్దీ బేబీకి ఆర్ఓపి వచ్చే రిస్క్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. వీటితో పాటు కొన్ని మెటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎలా అంటే, గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ గానీ, లేదా హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ గానీ, అట్లాంటి వాటి వల్ల కూడా వీళ్ళకి ఆర్ఓపి బేబీస్ కి వచ్చే ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111. బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇది అనుకోని ఆల్ ఆఫ్ సడన్ గా జరిగేటటువంటివి, ఎందుకంటే ప్రీమాచ్యూర్ అనేటువంటిది నెలలు నిండకుండా పుట్టడం అనేటువంటిది. సో ఈ రోజు మనం జనరల్ గా రోజు 10 అయితేనే అంటే అందులో 1 2 ఉంటున్నాయి ఇట్లా కేసులు. సో మరి ఇట్లాంటి వాళ్ళకి ఒకవేళ ఈ సమస్యతో పుట్టినట్టయితే వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది? మరి
1: ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళకి మనం రెగ్యులర్ గా చెకప్స్ చేయాలి. సో రెగ్యులర్ గా మనం పీడియాట్రిషియన్స్ కూడా వీళ్ళకి రెగ్యులర్ గా అవేర్ చేస్తూ ఉంటారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. రెగ్యులర్ గా వెళ్లి రెటినా చెకప్ చేయించుకోండి, రెటినా స్పెషలిస్ట్ ని కలవండి, ఆర్ఓపి స్క్రీనింగ్ చేయించుకోండి అని చెప్తారు. సో ఆర్ఓపి స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే, ఎవరైతే బేబీస్ 34 వీక్స్ కన్నా తక్కువలో పుట్టిన వాళ్ళు గాని, లేదా బరువు 2 కేజీస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళకి మనం కంపల్సరిగా ఈ ఆర్ఓపి స్క్రీనింగ్ చేయాలి. ఎందుకు అంటే, ఆ రెటినా డెవలప్మెంట్ ఎలా ఉంది, ముందు స్ట్రక్చరల్ డెవలప్మెంట్ కావాలి రెటినా. ఫంక్షనల్ గా ఐ పనిచేయాలి అంటే, మనకు విజన్, చూపు, బేబీకి చూపు రావాలి పెద్దగైన తర్వాత అంటే, ముందు అది స్ట్రక్చరల్ గా, అనాటామికల్ గా డెవలప్మెంట్ అనేది కావాలి ఫస్ట్. సో అనాటామికల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్ రాదు మనకు. కాబట్టి కంపల్సరిగా అనాటామికల్ గా డెవలప్మెంట్ కావాలి అంటే, మనం బేబీస్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఎలా అంటే, మనం రెగ్యులర్ గా డ్రాప్స్ వేసి డైలేటెడ్ రెటినా చెకప్ చేస్తూ ఉండాలి ఆ బేబీస్ కి. ఎప్పుడైతే అది 100% డెవలప్మెంట్ అవుతుందో, అప్పుడు బేబీస్ కి ఆర్ఓపి వచ్చే రిస్క్ లేనట్టు. బట్ 100% డెవలప్మెంట్ మెచ్యూరిటీ అయ్యే లోపు మనం ఎప్పుడైనా కానీ ఆర్ఓపి ప్రాబ్లం అంటే నార్మల్ వే నుంచి అబ్నార్మల్

0: నార్మల్ వేలకు వెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే బేబీ ఎన్ఐసీలో ఉండి ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్ ఉంటుందో వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. రూమ్ ఎయిర్ ఆక్సిజన్ లో ఉండే బేబీస్ లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఎవరైతే సపోర్ట్ ఆక్సిజన్ సపోర్ట్ పైన ఉంటారో వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ గా మనం మానిటర్ చేస్తూ ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే ఆర్ఓపీ దాంట్లో స్టేజెస్ ఉంటాయి అనమాట మనకి. సో స్టేజెస్ ఎలా అంటే 5 స్టేజెస్ ఉంటాయి ఆర్ఓపీలో, రెట్రోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ 5 స్టేజెస్. ఆ 5 స్టేజెస్ లో ఫస్ట్ 2 స్టేజెస్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 కి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, వాటిని అబ్జర్వ్ చేయవచ్చు మనము. ఎలా అంటే చాలా మందికి కూడా అట్లా వస్తాయి, స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ బరువు పెరగడం గానీ ఆక్సిజన్ సపోర్ట్ కొంచెం కొంచెం తగ్గిస్తున్న కొద్దీ, అంటే వెంటిలేటర్ యూజ్ గానీ మనకు నేసల్ క్యాన్ లో ఆక్సిజన్ ఉంటుంది కదా అది తగ్గిస్తున్న కొద్దీ యూజ్ మనకి ఆర్ఓపీ కూడా స్లోగా దానం తినదే రిగ్రెస్ అవుతుంది, తగ్గిపోతుంటది. సో అట్లా తగ్గిపోయినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఎప్పుడైతే స్టేజ్ 3 వెళ్తుందో, స్టేజ్ 3 కన్నా ఇంకా పైన 4, 5 అట్లా వెళ్తుందో అప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టేజ్ 3కి వచ్చినప్పుడు డెఫినెట్ గా మనకి బేబీకి కంటికి లేజర్ గానీ లేదా ఇంజక్షన్ గానీ అక్కడ సిచ్యువేషన్ ని బట్టి ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. ఒకవేళ స్టేజ్ 3 కూడా లేదు, స్టేజ్ 4, స్టేజ్ 5 కి వెళ్ళింది అంటే కంపల్సరీగా బేబీకి రెటినా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెటినా సర్జరీ చేసి ఆ రెటినా సెట్ చేయాలి. స్టేజ్ 4 కొంతవరకు సర్జరీ చేసినా కూడా విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్టేజ్ 5 లో మాత్రం చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి ఈవెన్ సర్జరీ చేసినా కూడా.
1: అంటే ఈ సర్జరీ అనేటువంటిది అంత చిన్న పిల్లలకే చేయాల్సి ఉంటుంది?
0: Yes, exactly. అంత చిన్న పిల్లలకే చేయాలి, అప్పుడే చేయాలి. ఒకవేళ మనం అప్పుడు చేయకపోయినా లేదంటే ఆర్ఓపీ స్క్రీనింగ్ చేయించకపోయినా కూడా ఇన్ కేస్ బేబీ నార్మల్ డెవలప్మెంట్ అయిందంటే ఓకే, బట్ నార్మల్ కాకుండా అబ్నార్మల్ వేళ వెళ్లి స్టేజ్ 5 కి వెళ్లిన తర్వాత మనం చేసేదేం ఉండదు ఇంకా. సో చాలా మంది మనకు ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని చూసాం మేము. సో ఎలా అంటే వాళ్ళు వాళ్ళకి పీడియాట్రిషియన్స్ చెప్తారు ఇలా 1 మంత్ లోపు ఆర్ఓపీ స్క్రీనింగ్ చేసుకోండి, ఆర్ఓపీ స్క్రీనింగ్ చేసుకోండి, రెటినా డాక్టర్ని కలవండి, చెకప్ చేయించుకోండి అని చెప్తారు. వాళ్ళు డిశ్చార్జ్ సమ్మరీలో కూడా మెన్షన్ చేస్తారు. బట్ కొంతమంది ఎలా అంటే ఇప్పుడు విలేజెస్ లో గానీ ఎలా అనుకుంటారంటే బేబీ చిన్నగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు చెకప్, డెవలప్మెంట్ అవుతుంది కదా కొద్ది రోజుల తర్వాత పోదాంలే, ఒక 6 మంత్స్కి వెళ్ళి చూపిద్దాంలే అనుకుంటారు. బట్ అప్పుడు ఏమవుతుందంటే అబ్నార్మల్ వేల డెవలప్ అయ్యేది అయిందంటే వన్స్ అది స్టేజ్ 5కి వెళ్ళిందంటే ఇంకేం చేసే పరిస్థితి ఉండదు అనమాట. సో అందుకే మనకి రెగ్యులర్ గా మనము క్యాంపెయిన్ చేస్తాం ఆర్ఓపీ స్క్రీనింగ్ కి. దాంట్లో ఒక వర్డ్ ఉందన్నమాట, అదేంటంటే 30 దిన్ రోషిని కే లియే. సో 30 దిన్ రోషిని కే లియే అంటే ఏంటి అంటే 30 డేస్, రోషిని అంటే కంటి చూపు, కంటి చూపు కొరకు 30 డేస్ లో కంపల్సరిగా బేబీకి ప్రిమెచ్యూర్ బేబీకి ఐ చెకప్ కంపల్సరీ చేయించాలి. ఐ చెకప్ అంటే రెటినా చెకప్, డ్రాప్స్ వేసి చెకప్ చేస్తాము. అది ఈవెన్ మనం ఇప్పుడు రెగ్యులర్ గా ఎన్ఐసీలో పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఏ ఉన్నా కూడా మనం వాళ్ళకి చెప్పి డ్రాప్స్ వేసి మనమే ఎన్ఐసీ విజిట్ చేసి చేస్తాము ఐ చెకప్ అది. ఎందుకంటే బేబీస్ వాళ్ళు వెంటిలేటర్ పైన ఉంటారు, ఎన్ఐసీలో ఉంటారు, మన వాళ్ళు మన దగ్గరకి రాలేరు వాళ్ళు. సో మనమే విజిట్ చేసి అవన్నీ చెకప్ చేస్తాం. మనం ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మనం సజెస్ట్ చేస్తాము.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111. బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఒక మంచి మాట చెప్పినారు. జనరల్ గా ఏముంటాయంటే పిల్లాడు నెల నిండకుండా పుట్టాడు, అట్లాగే బరువు చాలా తక్కువగా ఉన్నాడు. ఒకవేళ మీరు అన్నట్టు డాక్టర్ చెప్పినా కూడా ఇప్పుడు ఎందుకు, కొంచెం పెరిగిన తర్వాత తీసుకెళ్దామని అనుకుంటారు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. సో ఇది అందరూ గమనించాల్సిన విషయం, చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు. అయితే చివరిగా మరి దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: నివారణ మార్గాలంటే ఆర్ఓపీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కంటే కూడా దాన్ని నివారించుకోవడం, అంటే రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్ గా చేసుకోవడము, బేబీ మదర్ ఊమ్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా మదర్ చెకప్ చేసుకోవాలి, బీపీ షుగర్ రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాలి. ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటుంటే వాళ్ళ ట్రీటింగ్ డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంట్రోల్ ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ ఉండదు. రెండోది కొంచెం రెగ్యులర్ గా తీసుకునే కేర్, యాంటీనేటల్ కేర్ తీసుకుంటే కొంచెం ప్రిమెచ్యూర్ డెలివరీ కాకుండా మనం మనం చేయొచ్చు. సో ప్రిమెచ్యూర్ డెలివరీ కానప్పుడు ప్రిమెచ్యూర్ బోన్ ఉండదు కాబట్టి సో మనం కొంచెం వరకు అట్లా అవాయిడ్ చేయొచ్చు. రెండోది ఒకవేళ ఇన్ కేస్ ప్రిమెచ్యూరిటీ డెవలప్ అయింది, సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఆక్సిజన్ యూజ్ అనేది

0: కంపల్సరిగా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ సపోర్ట్ మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్స్లో ఇప్పుడు ఎలా అవుతుందంటే ప్రెగ్నెన్సీస్ కూడా చాలా వరకు ఐవీఎఫ్ చేస్తున్నారు. అంటే ఎవరికైతే నార్మల్ కావట్లేదు ప్రెగ్నెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల, వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తున్నారు, అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లో ఏమవుతుందంటే మనకు ఏవైతే ఓవమ్ స్పెర్మ్ ఉంటుందో వాటి వల్ల కొంచెం ట్విన్స్ గానీ ట్రిప్లెట్స్ గానీ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ట్విన్స్ అంటే 2 బేబీస్, ట్రిపుల్స్ అంటే 3 బేబీస్. ఒక ఎట్ ఏ టైం ఒకే ప్రెగ్నెన్సీలో ట్విన్స్ 2 బేబీస్ గానీ 3 బేబీస్ గానీ అట్లా డెలివరీ కావడం వల్ల, సో అట్లా డెలివరీ కావడం వల్ల ఏమవుతుందంటే ఈచ్ బేబీ బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది. బర్త్ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆర్గాన్ డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఆరోపి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అది. సో అదొకటి మనం చూసుకోవాలి. వన్స్ పుట్టిన తర్వాత ఈవెన్ ఆరోపి వచ్చినా కూడా మనం ప్రాపర్ గా జుడిషియస్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం, అంటే రెగ్యులర్ గా ఎంత అవసరమో అంత యూజ్ చేయడం అన్నమాట. ఎక్కువ యూజ్ చేయకుండా రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే ఇచ్చుకుంటూ రెగ్యులర్ గా మనం బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో వెయిట్ గెయిన్ అట్లీస్ట్ 200 to 250 grams బేబీ వెయిట్ పెరగాలి వీక్లీ. అలా పెరిగినప్పుడు ఆర్గాన్స్ డెవలప్మెంట్ నార్మల్ అవుతుంది, అలా అన్ని ఆర్గాన్స్ తో పాటు రెటినా డెవలప్మెంట్ కూడా నార్మల్ వేలో అయిపోతుంది. సో వన్స్ రెటినా డెవలప్మెంట్ నార్మల్ వేలో అయిందంటే మనకు ఆరోపి వచ్చే రిస్క్ ఉండదు. సో అందుకే వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఎప్పుడైనా బేబీస్ న్యూ బోర్న్ బేబీస్ ఉంటారో వాళ్ళకి మనం రక్తహీనత అంటాం కదా, ఎనిమియా, ఎనిమియా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ హిమోగ్లోబిన్ మోర్ దాన్ ఈక్వల్ 10 above ఉండాలి అది హిమోగ్లోబిన్ అన్నది. అలా ఉన్నప్పుడు ఈ ఆరోపి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే బేబీ సిస్టమిక్ కండిషన్ జనరల్ గా ఇంకా రెగ్యులర్ గా మనకు సిస్టమిక్ కండిషన్ బాగుంది అంటే ఆరోపి అనేది రాదు. వచ్చినా కూడా stage 1 stage 2 లోనే తగ్గిపోతుంది అది. ట్రీట్మెంట్ అవసరమయ్యేంత స్టేజ్ కి వెళ్లకుండా మనం అరికట్టవచ్చు.
1: సో ఈరోజు చాలా మంచి విషయం తెలియజేశారు. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో వచ్చేటటువంటి కంటి సమస్యల గురించి మా శ్రోతలకు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు చాలా మందికి తెలుసో తెలియకో చిన్నపిల్లలకి అంత సమస్యలు వస్తాయా అని అనుకుంటారు, కానీ మీరు ఈరోజు మాకు చక్కటి విలువైన సమాచారాన్ని అందించారు. మరి ఇంత మంచి ఉదయం ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
12: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: విరామనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఆగస్టు 25 చరిత్రలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యేక సంఘటనలకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున ఉరుగ్వే దేశం స్వాతంత్రం పొందగా అమెరికాలో నేషనల్ పార్క్ సర్వీస్ ఏర్పడింది. పద్దెనిమిది ఉరుగ్వే దేశం బ్రెజిల్ సామ్రాజ్యం నుండి స్వాతంత్రం పొందింది. 1944 రెండవ ప్రపంచ యుద్ధంలో ప్యారిస్ నగరం శత్రువుల విముక్తి పొందింది. 1991 ప్రసిద్ధ ఫార్ములా 1 రేసర్ మైఖేల్ షూ మేకర్ తన మొదటి రేస్ ఆరంభించారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు ఇప్పుడు విందాం. శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట

మీరు విన్నా పాట ఆఖరి పోరాటం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎలా చెప్పను చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో చిత్ర పాడిన ఈ పాట.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

సినీ రంజని తెలుగు సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం బావా బావమతి చిత్రం నుండి ఈ పాట.

0: మీరు విన్న ఆ పాట అభిలాష చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: విరామనంతరం తిరిగి సినీ రంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బంగారు బుల్లోడు చిత్రం కోసం రాజ్ కోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వయస్సు పైబడి పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ అవసరం గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి చిద్రవార్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి సినీ రంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066 ఫోన్ నంబర్ మరోసారి 8462245066. శ్రోతలకి తెలుసు అయినా మరోసారి చెప్తున్నాను, కనీసం 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మీరు మెసేజ్ పంపినట్లయితే మీ పాటని వేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం కొత్త శ్రోతల్ని కూడా నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రానికి పరిచయం చేసిన వారమవుతాం. కాబట్టి ఈ విషయాన్ని మా అభిమాన శ్రోతలు దృష్టిలో పెట్టుకుని 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మెసేజ్లు పంపుతారని ఆశిస్తున్నాను. ఈనాటి హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట బుల్లెమ్మ బుల్లోడు. చిత్రం కోసం సత్యం సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కొండలవాడి నుండి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
11: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
10: అయితే సంప్రదించండి
11: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 08462253344. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
12: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
11: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
12: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
11: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
12: ద్వారకా నగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
10: 24 గంటలు అత్యవసర సేవలు.
11: NABH గుర్తింపు.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్.

0: సక్లా హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్. అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట ఆత్మీయులు చిత్రం కోసం సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి చేనేత కాలనీ జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట విన్నాము.

హృదయ రాగాల కార్యక్రమంలో తరగతి పాట ముద్దుల మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, చాణిక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ముద్దుల మొగుడు చిత్రం నుండి ఈ పాట విందాము.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
6: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
11: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
12: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
13: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
12: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
13: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
12: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
13: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
14: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
15: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
16: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట కుదిరితే కప్ కాఫీ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అనుకుంటున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం 1LK నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కుదిరితే కప్ కాఫీ చిత్రం నుండి ఈ పాట విన్నాము.

హృదయ రాగాల కార్యక్రమంలో తరువాత పాట పెంకి పెళ్ళాం చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నా అభిమాన శ్రోతలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కూనపరెడ్డి రమేష్ బాబు మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరి కోరికపై పెంకి పెళ్ళాం చిత్రం నుండి ఈ పాట.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అగు ఏమైంది, మళ్ళీ గట్లున్నావు?
2: ఏం చెప్పాలా మామ, గలింట్లో చూడు ఎంత మంది పోరగాళ్ళున్నారు, మనకే లేక భయే.
1: గాయంతానికి గట్లెందుకు బాధపడతావే? ఇప్పుడు మంచి డాక్టర్ చూపిస్తాపా.
2: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253444.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ రమ్యా బెహ్రా పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి, శ్రీజ, శృతి, స్నేహ, అరవింద్, సాయన్న, వినయ్ కుమార్, ప్రీతి, కృతిక, రిత్విక, శివాన్ష్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సీతారామం చిత్రం నుండి ఈ పాట విందాము.

కార్యక్రమంలో తర్వాత పాట కృష్ణ ప్రేమ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి పేరుతపై కృష్ణ ప్రేమ చిత్రం నుండి ఈ పాట విన్నాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట హలో బ్రదర్ చిత్రం కోసం

రాజ్కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్ మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ పెద్ద బజార్ నుండి టి రాణి, ప్రశాంత్, మయూరి, రుద్రాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై హలో బ్రదర్ చిత్రం నుండి ఈ పాట విన్నాం.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: నూట 3.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో భాగంగా హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 27వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30 గమనిక విన్నారు.

0: శ్రోతలకు మరొకమిక. ఈ నెల 27వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు వేదాంష్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 27వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట యమలీల చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూరు నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై యమలీల చిత్రం నుండి ఈ పాట విన్నాం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట చివరిగా మనం వినబోయే పాట ఆనందం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా మరియు వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్ మరియు వీరి కుటుంబ సభ్యులు. మరి కార్యక్రమంలో చివరిగా విందాం ఆనందం చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని 9వ జాతీయ భద్రత వ్యూహాల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి ఎస్ఓపీలు రూపొందించాలని భద్రతా ఏజెన్సీలకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు దినంగా హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు, లేబర్ కోర్టులకు 26-28న ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ ప్రారంభమైంది. అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా నోటీసులు అందుకున్న వారిపై 27 నుంచి విచారణ చేపట్టాలని, 31 నాటికి ప్రింటింగ్ పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి 31 లోపు ఐటీఆర్ రిటర్నులు సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. తమ ఆదాయ వనరులను బట్టి తగిన ఫారంను ఎంచుకుని సమయానికి ఫైల్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. మోదీ పాలనలో 100 స్టార్టప్లతో అంతరిక్ష రంగం విస్తరించిందని, 399 విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు ఎన్ఎస్ఐఎల్ రాబడి గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అర్జెంటీనా ఆటగాళ్లు టోస్ కాని డొమేనే 2 గోల్స్ చేయగా, భారత్ తరపున సుఖజిత్, హార్దిక్ సింగ్ గోల్స్ సాధించిన ఓటమి తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 48 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, మీరు విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ షో. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకుందాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ డికేడ్ లో, ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. అంటే మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్ కి. ఫస్ట్ అయితే నేను ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దాం. మనో గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ఠాగూర్ సినిమా నుంచి, మెగాస్టార్ చిరంజీవి జ్యోతిక కాంబినేషన్ లో వచ్చిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. స్టే ట్యూన్.

0: 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:39:20 ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని ఠాగూర్ సినిమా నుంచి మనం అదిరిపోయి పాట విన్నాము. అండ్ చాలా మెసేజ్లు ఉన్నాయి మాకోసం. ఒక మంచి సాంగ్ ని ఈ డికేట్ లో వచ్చిన సాంగ్స్ ని ఏవైనా ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఎం శ్యామ్, జగన్ మోహన్ నిజామాబాద్ జిల్లా నుంచి, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే హైదరాబాద్ విబి, శుభోదయం, ఎవర్ గ్రీన్ హిట్స్ స్వాగతం, వెల్కమ్ అండి మీకు కూడా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు గారు ఈ మెసేజ్ పంపించారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ డిస్టిక్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫిర్జాదిగూడ నుంచి శ్రీరామ, ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీనివాస్, శ్రీఖర్, అభిరామ్, ప్రశాంతి, నిఖిల్ మనకి మెసేజ్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం మల్లికార్జున అండ్ కల్పన పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో స్టేజ్

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మేజర్ చిత్ర విశేషాలు. మరి బెంగళూరులో పుట్టిన మలయాళి అబ్బాయి సందీప్ ఇండియన్ నేవీలో తల్లిదండ్రులకు తెలియకుండా అప్లై చేశారు సందీప్. కానీ ఈ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులతో బాగా తిట్లు కూడా తిన్నారనుకోండి. అనుకోని పరిస్థితులలో ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇది దేశంలోనే అత్యంత కఠినమైన సైనికుల్ని తయారు చేసే అకాడమీ అని చెప్తారు. ఇందులో చేరతారు సందీప్ ఉన్నికృష్ణన్. ఇది కథలో ఒకవైపు. మరి మరొక వైపు మనకు తెలియని విషయం ఏంటి తెలుసా? హైస్కూల్ నుంచి ఈషా అనే అమ్మాయితో స్నేహం. తర్వాతి రోజుల్లో ఈ స్నేహం ప్రేమగా ఎప్పుడు రూపాంతరం చెందిందో, ఎలా మారిందో ఇద్దరికీ తెలీదు. మనకు తెలియని ప్రేమ కథను తెరపై చూపించారు మేజర్ చిత్రంలో.

మేజర్, సందీప్ ఉన్నికృష్ణన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీలో భాగమయ్యారు. ట్రైనింగ్ ఆఫీసర్గా 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఎస్ఏజీ ఎన్ఎస్జీలో చేరారు. నిజానికి ట్రైనింగ్ ఆఫీసర్ ఏదైనా గొడవలు కానీ యుద్దాలు కానీ వస్తే పోరాటానికి వెళ్లారన్నమాట. ఇది బేషరతుగా ఒప్పుకోవాల్సిన నిబంధన. కానీ 2008 నవంబర్ 26 ఎప్పుడైతే ఈ మారిన కాండ తాజ్ హోటల్లో ఉన్న అతిథులనే లక్ష్యంగా దేశంలో కల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ రచించిన వ్యూహాన్ని పడగొట్టడానికి, అప్పుడే పౌరులందరినీ ఆదుకోవడానికి ప్రతి సైనికుడు నేనున్నాను అంటూ రంగంలో దిగాడు. అలాగే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా నిబంధనలు ఉల్లంఘించాడు. ఎవరికోసం? మన కోసం, మన సోదర సోదరిమణుల కోసం, వారందరి ప్రాణరక్షణ కోసం.

దేవుడికి మనిషికి తేడా ఏముంది అని కవి అయితే అందులో రాశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైతే పాడేశారు. కానీ నిజానికి ఒక వీర సైనికుడికి దేవుడికి తేడాయే లేదు కదా. మనం మాట్లాడుకుంటున్నాం బయోపిక్ స్పెషల్లో మేజర్ చిత్ర విశేషాలు. మరి మేజర్ చిత్రం విషయానికొస్తే 7 సార్లు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి తల్లిదండ్రులను కలిశారు హీరో అడవిశేష్. తెరపైన ఒక బయోపిక్, అది ఒక వీర సైనికుడి త్యాగం చూపిస్తూనే అతని వ్యక్తిగత జీవితాన్ని మనసు దోచేట్టుగా ఎలా చూపించదలుచుకున్నారో పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్తో వెళ్లి ఒప్పించారు. 3 సంవత్సరాలు ఆ పాత్రతో ప్రయాణించారు అడవిశేష్. షూటింగ్ మొదలైనా కూడా కోవిడ్ మహమ్మారి రావడంతో ఎన్నో కుదుపులు చిత్రీకరణ సమయంలో, ఎట్టకేలకు విడుదలయ్యింది. అందులో 2022లో బంగారు తండ్రి, దేశం గర్వించే సుపుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తీసిన మేజర్ చిత్రం విడుదలైంది.

స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలు. బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథపై రూపొందించిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబైలోని తాజ్ హోటల్లో ఉన్న అతిథులను బందీలుగా చేసుకున్న పాకిస్తాన్ తీవ్రవాదులు, తీవ్రవాదానికే పరాకాష్ఠగా పారిన రక్తపుటీరులు, తెగిన కాళ్లు చేతులు, ఎగిరిపోయిన ప్రాణాలు, జీవితం క్షణభంగురం అన్న వేదాంతాన్ని తలుచుకునే సమయం కాదది. మనల్ని మనం కాపాడుకుని దేశ సురక్షతను పటిష్టంగా చూసుకోవలసిన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాము నవంబర్ 26, 2008 సంవత్సరంలో. దీనికి తోడు 5 అంతస్తుల్లో రకరకాల వ్యూహాలతో ఆ తీవ్రవాదులు బందీలుగా మారుస్తున్న సమిధల్లా రాలిపోతున్న ప్రజలు, నరాలు తెగే ఉత్కంఠ. ఇలాంటి సమయంలో అత్యంత సంయమనంతో రంగంలోకి తెగింపుతో దూకాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.

ముంబై ఉగ్రదాడులు రంగంలోకి దూకిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజానికి మానసికంగా అల్లకల్లోలంగా ఉంటాడు. ఇండియన్ ఆర్మీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి ఆదివారం ఒక సినిమా, నెలకోసారైనా భార్యతో హోటల్కి వెళ్లడం లాంటి సాధారణ విషయాలకు సమయం ఉండదు. ప్రతి సైనికుడి దేశ సేవ అసాధారణం, అమూల్యం. ఇటువంటిది ప్రేమించిన భార్య ఇషా కూడా అపార్థం చేసుకుంటుంది. మనకు పుట్టబోయే బిడ్డ మనకు దక్కలేదు, నాకు గర్భస్రావం అయింది, అయినా నీ దగ్గర సమయం లేదు, మన కోసం మన వివాహం కోసం నువ్వేం చేస్తున్నావు, విడిపోదాం అన్న వరకు ఆ బంధం తెగిపోయే స్థితికొచ్చింది అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మానసికంగా చాలా అత్యంత లోగా ఉన్న సమయం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి ఆ రోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబై తాజ్ మహల్ హోటల్లో చిక్కుకున్న అతిథులను ఉగ్రదాడుల నుంచి రక్షించడానికి సర్వశక్తులను ఒడ్డాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. బుల్లెట్ దాడితో గాయపడ్డా తను రక్షించాల్సిన చిన్నారి ప్రాణం మరొకరు ఉన్నారని తెలుసుకున్నాడు. ఒక విదేశీయుడి కూతురైన షెర్లీని కాపాడే యత్నం కాపాడతాడు కూడా, కాని అత్యంత సాహసోపేతమైన ఈ యుద్దంలో వీరమరణం పొందుతాడు. భారతమాత ముద్దుబిడ్డ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి సలాం, సెల్యూట్, ఏ మాటలు తక్కువే. తల్లిదండ్రులు టీవీలో ఈ వార్త లైవ్ లో తెలుసుకుని కుప్పకూలిపోతారు. ఇది నిజ జీవిత గాథ, నిజంగా జరిగిన సంఘటనలే తెరపైన ఎక్కించారు. దేశమంతా కార్చింది కన్నీరు. ఆహా, అది కన్నీరు కాదు, ప్రతి ఒక్కరి ఆత్మఘోష. మేజర్ సందీప్ ని చేరింది, దీవించింది ఆ వీర సైనికుడి ఆత్మను, దైవత్వం ఆపాదించింది భారతావని. కంట తడి పెట్టని ప్రాణి మాత్రం ఆ రోజు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తూనే ఉన్నారు.
2: What does it mean to be a soldier? Soldier ఎందుకు కావాలనుకుంటారా?

వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ని త్రివర్ణ పతాకంతో గౌరవంగా కప్పి గర్వంగా ఊరేగిస్తున్న వేళ ఆ తండ్రి కంట్లో కన్నీరు కార్చలేదు. నా కొడుకు చేసిన దేశసేవకు ఇది ఆనంద బాష్పాలోనన్నాడు. ఆ తల్లి కడుపుకోతకు జవాబులేదు. కాని ఎందరో భరతమాత పిల్లలను నేను కన్న కొడుకు కాపాడాడు అన్న తృప్తి మాత్రం కనిపించింది. ఏమివ్వగలం అసలు ఈ సైనికులకి, ఆ సైనికుల కుటుంబాలకి? మనందరి కోసం నిర్విరామంగా ప్రతిరోజు 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు మన కోసం కాపలా కాస్తున్నారు, మన కోసం వీరమరణం పొందుతున్నారు.

అశోక చక్ర భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారంతో ప్రభుత్వం సత్కరిస్తే మన బిడ్డ అని ప్రతి ఒక్కరం గర్వించాం. మన మనసుల్లో శాశ్వత స్థానం కల్పించి నేటికీ గర్వపడుతున్నాం. ఒక బయోపిక్ దేశాన్ని కుదిపేసిన సంఘటనను రోమాంచితంగా ప్రతి సీన్ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో దాక్కుని టెర్రరిస్టులను మట్టుపెట్టే సీన్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక షెర్లీని కాపాడే చివరి క్షణాల్లో నాకు సహాయం వద్దు, నేను చూసుకుంటాను అన్న హామీ ఆగకుండా కన్నులు వర్షించిన క్షణాలవి.

అశోక్ చక్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథను ఆధారంగా తీసిన మేజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ప్రకాష్ రాజ్ రేవతిలు ఆన్ స్క్రీన్ తల్లిదండ్రులుగా షెర్లీని కాపాడిన ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిబాల కనిపించగా సాయి మాంజ్రేకర్ ఈశాగా తమ పాత్రలకు సముచిత న్యాయం చేశారు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్గా అడవి శేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజ జీవితంలో మేజర్ సందీప్ కాపాడిన చివరి హోస్టేజ్ ఏమన్నారో తెలుసా? తలుపు తీసుకుని మేజర్ లోపలికి రాగానే సాక్షాత్తు విష్ణుమూర్తిని చూసినట్టే అనిపించింది అట. ఓహ్ సైనిక, వీర సైనిక, నీకిదే మా వందనం. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతావని నీలాంటి గొప్ప బిడ్డని కన్నందుకు సదా గర్విస్తుంది. సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ తప్ప ఇంకొక్క మాట మా నోటి నుంచి రావట్లేదు.

మేజర్ ఇచ్చే సందేశం ఏంటి, ఆ సినిమా ఇచ్చే సందేశం ఏంటి అనక మనం చూసుకుంటే, దేశం కోసం నేను నన్ను నేను కాపాడుకోవడం కాదు, నా వారిని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయనన్న వీర సైనికుడి మనసులో మాట. బయోపిక్ ప్రత్యేకంగా ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో మేజర్ చిత్రం గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడుకున్నా ఆ సైనికుల త్యాగాలకు తక్కువే. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

అడవి నుంచి సహాయం వస్తుందా అన్న నా ప్రశ్నకు వచ్చిందనే జవాబు చెప్తాను. ఏంటి ఆ సహాయం? ఎక్కడిది అడవి? గిరిజన ఆవాసాలైన బస్తర్, అహోజ్మాబాద్ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ లేదు, మొబైల్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియని సోదర సోదరిమణులుంటారు. వీళ్ల జ్వరం వస్తే మందులు వేసుకోవాలని కూడా తెలియని అమాయకులు పాపం. అలాంటి వారికి 37 సంవత్సరాలుగా నిర్విరామంగా వైద్య సహాయం అందిస్తున్న అపర ధన్వంతురాలు శ్రీ రామచంద్ర గోడ్బోలే, వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే. వీరి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ శ్రీ రామచంద్ర గోడ్బోలే వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే గురించి. ప్రతిరోజు వానైనా వరదైనా ఎండొచ్చినా కాలం ఏదైనా చిరునవ్వుతో 37 సంవత్సరాల నుంచి వీరిద్దరూ బస్తర్ అడవి ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నారు. కాలినడకన ప్రతిరోజు ఒక మెడికల్ బ్యాగ్ భుజాన వేసుకుని అడవిలో నడుచుకుంటూ బస్తర్ చేరతారు. గ్రామస్తులందరినీ పలకరిస్తారు. అప్పటికే అందరూ గుమిగూడి వాళ్లవాళ్ల రుగ్మతలని చెప్పుకుంటారు. మేమొచ్చింది అందుకే కదా అన్న భరోసా ఇస్తారు ఈ దంపతులు తమ వైద్యంతో. ఫీజు అడగరు, ఏదీ కోరరు. మరి ఎలా ఇంత నిస్వార్థమైన సేవ? ఈ రోజుల్లోనా ఆశ్చర్యం కంటే వారు అందిస్తున్న సేవకు నమస్కరించాలనిపిస్తోంది కదా.

డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ సునీత గారు ఏం వెతికారు అంటే ప్రజల్లో సేవ అందించాలి అన్న భావనని వారికి తమ సేవ అందించారు. పోషకాహార లోపాలు, జ్వరాలు, దగ్గులు, పరిశుభ్రత పాఠాలు, ఒకటేంటి వైద్యులుగా వారు చేయాల్సిన సహాయాలన్నీ అందించారు, అందిస్తున్నారు కూడా. ఆయుర్వేదంలో డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ రామచంద్ర గోడ్బోలే తన భార్య సునీతతో సేవే మా జీవన పరమావధి అని బలంగా నమ్మారు. వేల మందికి వైద్యం అందించి వారికి నేటికి కూడా ఉపశమనం కలిగిస్తున్నారు. అసలు ఇంతకంటే స్ఫూర్తి ఇంకేదైనా ఉందా? రూపాయి తీసుకోవట్లేదు, అక్కడ ప్రజల నుంచి ఏమీ ఆశించట్లేదు, వారందరూ ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని చెప్పి నవ్వుతూ చెప్తున్నారు.

ఈ సేవకు అడ్వర్టైజ్మెంట్ లేదు, కానీ ఆ గిరిజనుల మనస్సుల్లో భగవత్ స్వరూపులే సాక్షాత్తు వీరిద్దరు. అటువంటి ఈ సేవాధనులను ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. రూపాయి ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా వైద్య సేవ చేస్తున్న డాక్టర్ రామచంద్ర గోడ్బోలే, డాక్టర్ సునీత గోడ్బోలేల జీవన విధానం కంటే స్ఫూర్తి ఇంకేంటి ఉంటుంది చెప్పండి? ఇంతకంటే చైతన్యం మనలో ఎవరు కలిగించగలరు? ప్రతిదానికి ఏదో ఒకటి ఆశించే ఈ రోజుల్లో నిస్వార్థమైన ఈ సేవకు నమస్సులు అందిద్దాం. మనకున్న పరిధిలో మనం కూడా సాటివారికి సహాయం అందిద్దాం. నమస్తే.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్ లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 2025వ బ్యాచ్ కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు.

వార్తలు వింటున్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి
వార్తలింతటితో సమాప్తం.

0: తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా విరూపాక్ష. ఈ చిత్రంలో కార్తీక్ పాడిన కృష్ణకంద్ గీతం. సంగీతం అందించారు అజనీష్ లోక్నాథ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు అనిరుద్ధ రవిచంద్రన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:49. ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. పాట పాడినవారు మహాలింగం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విన్నాం మ్యాడ్ ఈ సినిమాలో కాసల్ల శ్యామ్ రచనకు స్వీయ సంగీతంలో భీమ్ సిసిరిలియో వరం కీర్తాతో కలిసి పాడిన ఈ గీతం.

వినపాట ద రాజాసాబ్ ఈ చిత్రంలోది. స్వీయ సంగీతంలో ఎస్ఎస్ తమన్, విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

జాతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణను మాదక ద్రవ్యరహితంగా మార్చే నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

0: సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నషాముక్త్ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం నిజామాబాద్లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్య, క్రీడలు, దేశ సేవ వైపు యువత పయనించాలని సూచించారు. ఈగల్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్బంగా ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి లక్ష మంది సంతకాల ఫ్లెక్సీని ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమాపేశాలు సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమాపేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలపై చర్చించిన ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ్యులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని సీఎం హెచ్చరించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తుందని హామీస్తూ ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్దిపై మరింత శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమాపేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుకే పరిమితం కాకుండా లిథియం, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్పై దృష్టి పెడతామన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల సాధన కృషి చేస్తున్న డిప్యూటీ సీఎంను సచివాలయంలో సింగరేణి యూనియన్ నాయకులు నిన్న సన్మానించారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సభల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏఎస్డిడి ఓటర్ల వివరాలు చదివినిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమాపేశాలు నిర్వహించి పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమాపేశంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సీఈఓలు, డీఆర్డీఓలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘం భవనాల నిర్మాణం, నూతన చేయూత పింఛన్ల మంజూరు పురోగతిపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, సుందరీకరణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తున్నామని, ఆయన చేతుల మీదుగానే త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్కిల్వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కే కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరామ్, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్, శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు లభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలియజేసింది. ఈ నెల 20వ తేదీన జరిగే ఓటర్ గ్రామ వార్డు సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో అత్యవసర జూమ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను తుప్పికొడుతూ ఒక ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడాలని నాయకులకు సూచించారు. బీహార్, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిణామాలను గుర్తు చేస్తూ బీఎల్ఏలు సమగ్ర డేటాతో పాల్గొనాలని, నాయకులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఈ సమాపేశంలో ఏఎస్ఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
1: పిల్లల భవిష్యత్తు ఏమైతో ఆందోళనలో ఒక్కుతున్నారు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కడ మాత్రమే కాదు తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ అవసరం ఉన్నా తీర్చగలిగేటువంటి బాధ్యత అని చెప్పి దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
0: ఇందిరమ్మ ఇళ్ళు టవర్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని

0: ఆగస్టు 20 సాయంత్రం నాటికి పూర్తి వివరాలను ఆన్లైన్ లో వెల్లడిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెప్పారు. 16 నియోజకవర్గాల నుంచి వచ్చిన 60,220 దరఖాస్తుల్లో ప్రాథమికంగా అనర్హులైన వారి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత 4-వీలర్స్ ఉన్నవారిని తోసిపుచ్చామని, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. తుది జాబితాను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని, సందేహాల కోసం కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సుందేళ్లలో కాంక్రీట్ నాణ్యత బాగుందని, నీటిని ఎత్తుకోవచ్చని స్పష్టమైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీటిని ఏపీకి వదిలేసి తెలంగాణ రైతులకు నష్టం చేసిందన్నారు. రాష్టంలో నీటి నిల్వలు 35.6% పరిమితం అవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బ్యాంకు కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడ పత్రికను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. రేపు మిలాదున్ నబి పండుగ నేపథ్యంలో సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్య తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడ గ్రామంలోని అటవీ శాఖ ప్రకృతి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లెందు క్రాస్రోడ్లోని సెంట్రల్ పార్క్లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, మేయర్ మూడు గణేష్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన 7 నాన్ కాడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిళ్ల రవీందర్, బి శ్రీబాలదేవి, జె అరవింద్, బాబు రాజమహేంద్ర నాయక్, సాయిశ్రీ, పూజా కరుణాకర్లు ఈ పదోన్నతి పొందారు. రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, వారి పనితీరును పరిశీలించిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోదా లభించిన అధికారులకు త్వరలోనే కొత్త పోస్టింగ్లు కేటాయిస్తారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం 2 సెప్టెంబర్ ఎన్పీఎస్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వెల్లడించింది. బాధితులు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో ఈ నెల 26 సమర్పించవలసి ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమాపేశాలు 7 ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2 చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 దాటి 20 షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? మరొకసారి గుర్తు చేసేస్తాను మా ఫోన్ నంబర్. మేము అడిగే సులభమైన ప్రశ్నలకు మీరు జవాబులు పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 0402324085 0402324085 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన గేమ్ షో. తొలి ప్రశ్న, చూడాలని ఉంది ఈ చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? చూడాలని ఉంది సినిమాకి సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క ప్రశ్న 99 మంది జవాబులు పంపించేశారు. మరి ఇన్ని పేర్లు చదవడం కష్టం కాబట్టి అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ముందుకైతే అభినందనలు. ఇంతకి నేనేం అడిగానంటే, చూడాలనింది చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరెవరో కాదు, సింగర్ సునీత గారు డబ్బింగ్ చెప్పారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? నర్సంపేట నుంచి బాలకృష్ణ, నందిపేట నుంచి రాకేష్, ఫరీద్ నాగోల్ నుంచి రాజేష్, ఉమ్మడి నుంచి దివాకర్ జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వనస్త్రీపురం నుంచి బాలరాజు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, చంద్రశేఖర్ శర్మ, మురహరి యశోద, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప, పద్మావతి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి గోని రవి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, భూదన్ పోజంపల్లి నుంచి మార్కండేయ ఎలగందల అంబరీష, అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్స్ పంపించిన మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది, 1 గంట దాటి 30 నిమిషాలు. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు పంపించేయాలి 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రశ్నగా మీ ముందుకు వచ్చేస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? ఏంటో జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకతను అడగగానే శ్రోతలందరూ 99 కాదు వాళ్ళ రికార్డ్ ని వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. 140 మంది సరైన జవాబులు పంపించారు. ఇంతకీ జవాబు మీ అందరికీ తెలుసు, శ్రీకృష్ణాష్టమి పండగగా మనందరం జరుపుకుంటాము. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరి పేర్లు, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, పొద్దుటూరు నుంచి దస్తగిరి, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అలాగే కుషాయిగూడ నుంచి మౌనిక, బలక్పేట్ నుంచి జ్యోతి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, సూరారం నుంచి మూర్తి రాణి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, సోమాజిగూడ నుంచి అశోక్, అలాగే మలక్పేట్ నుంచి నరేష్, రోజా పెడన నుంచి కనకారం, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, మల్కజిగి నుంచి అరుణ, పద్మనాభం నిజామాబాద్ నుంచి గోదావరి, హైదరాబాద్ నుంచి విజయకుమార్, బెంగళూరు నుంచి శ్రీపతిబాబు, గవిచర్ల నుంచి జ్యోతిలక్ష్మి, వీరు రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:41. షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడెవరు? భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడెవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

పాటలో గోలగోల అని వాళ్ళు పాడేశారు, మన శ్రోతలు కూడా అంతే గోలగా అంతే సందడిగా జవాబులు పంపించేస్తున్నారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో నేను ఇందాక అడిగాను, భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు అని. జవాబు మీ అందరికీ తెలుసు, యంగెస్ట్ మేల్ క్రికెటర్ ఫ్రమ్ ఇండియా వైభవ్ సూర్యవంశీ, 15 సంవత్సరాల 99 రోజులు. ఈ వయసులో ఈ పిల్లవాడు క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్పేస్తాను. రాంపూర్ నుంచి కట్ల సతీష్, అడిక్మేట్ నుంచి సురేష్, బీహెచ్ఎల్ నుంచి జంపయ్య, వరంగల్ నుంచి పాష, ఉమ్మడి నుంచి జైనుదీన్, మోరిపొలం నుంచి శ్రీనివాసరావు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జక్రన్పల్లి నుంచి రాజేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, గీతానగర్ నుంచి రాజేందర్, పూతంగల్ నుంచి సంతోష్, అండ్ గీతానగర్ నుంచి రమాదేవి కూడా, నందిపేట నుంచి వెంకటేష్, భూదాన్, పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, నిర్మల్ నుంచి సరే బాలాజీ, బే బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, వీరందరూ సరైన జవాబులు పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఇలా ఏరా తరు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

ఏంటి ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పాట ఎప్పుడైపోతుందా అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా క్యూ కట్టి విద్యార్థులు వచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని అంటుంది ఎవరో తెలుసా? బొంపెల్లి భవాని. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 48 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయిని భవాని. ఇంతకీ ఈ భవాని ఎవరు? కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే ఏం చేశారు?

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:26.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం బొంపెల్లి భవాని గారి గురించి. కామారెడ్డి జిల్లాకు చెందిన బొంపెల్లి భవాని. సాధారణ కుటుంబ నేపథ్యం, కానీ అమ్మానాన్నల మాటేంటో తెలుసా? ఆడపిల్లలకు చదువే తొలి ప్రాధాన్యత. ఈ మాటల్ని జీర్ణించుకొని తాను కూడా స్వయంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలోనే చదువుకున్నారు. ఇంటర్లో 860 మార్కులు. ఇది సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థుల్లో మేటి అమ్మాయిగా టాపర్గా నిలిచారు. అదే తొలి స్ఫూర్తిదాయకమైన విజయం. మరి దాని తర్వాత ఏం చేశారో తెలుసా? డిఎస్సి రాసి ఎస్జిటిగా ఉద్యోగం. ఇదంతా బానే ఉంది. మరి వార్తల్లోకి తాజాగా ఎలా ఎక్కారు? కేంద్ర ప్రభుత్వము ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయుని బహుమతి ఎందుకు ప్రదానం చేయబోతోంది? మాట్లాడుకుందాం.

శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం బొంపెల్లి భవాని గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. మరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం శాపం కాదు, వరం అంటారు భవాని. మంచి చెడు దగ్గర నుంచి చూసి తెలుసుకునే అవకాశంతో పాటు కష్టం విలువ కూడా నాకు చాలా తొందరగానే తెలిసింది అంటారు ఈవిడ. నా కష్టం వేరొకరు పడకూడదు, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదవాలి చదవాలి చదవాలి అని అందరూ చెప్తారు. మరి వసతులు, మౌలిక అవసరాల గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా అని ప్రశ్నిస్తారు భవాని. నేను చదువుతున్నప్పుడు ఒకటే భవనం, స్కూల్కి కాలేజ్కి రెండు అందులోనే నిర్వహించేవారు. అన్ని క్లాసుల వాళ్లకి ఒకేసారి తరగతులు పొద్దున పూట పాఠశాలకి, మరి పొద్దున స్కూల్ అయిపోగానే మధ్యాహ్నం వేళలా కాలేజ్ నడిపించేవారు. అది ఎంత ఇబ్బందికరంగా ఉండేదో, ఎంత గందరగోళంగా ఉండేదో నాకు మాత్రమే తెలుసు. ఈ పరిస్థితి మారాలి అంటారు భవానీ.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811997 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల లిస్టులో బొంపెల్లి భవాని తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక ఉపాధ్యాయుని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో ఆకాశవాణి వివిధ భారతి వేదికగా. 2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం. అక్కడికి వెళ్లే సమయానికి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసా? 40. అంటే ఈ సంఖ్య ఎలాగైనా పెంచాలి అని ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించమని తల్లిదండ్రులకు నచ్చచెప్పారు భవాని. సర్కారు బడి అంటే చదువులు ఉండవు కదా అన్న సందేహాల్ని తన పనితీరుతో మార్చారు. ఇప్పుడు ఆ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. ఎంత అద్భుతం కదా, తనకున్న పరిధిలో తనేం చేయగలదో చూసుకున్నారు. అండ్ విద్యార్థులే నేటి విద్యార్థులే రేపటి పౌరులు, వీరిని ఎలాగైనా చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు భవానీ.

పాటలో చెప్పినట్టు కలలన్నీ నిజమై మన ముంగిట్లోకొచ్చినట్టే అనిపించింది భవానీ గారికి. 40 మంది విద్యార్థుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 135 మంది వరకు ఆ సంఖ్యను పెంచారు. ఇంతేకాదు, విస్తృతంగా ప్రయత్నించి బడికి నిధులు తెచ్చి ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా అమర్చారు భవానీ గారు. యోగా, కంప్యూటర్స్, శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఆటలు, ఒకటేంటి కార్పొరేట్ బడులు కూడా ఇవ్వనంత సమయం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి ఇచ్చి రూపొందించారు. పిల్లలు స్వేచ్ఛగా ఆడాలి పాడాలి, అది వారి బుద్ధి వికసనానికి తోడ్పడుతుందని చెప్తారు భవానీ. పాఠాలు పుస్తకం నుంచే చదవాలి అన్న సూత్రాన్ని తుడిచేసి ఇంట్రెస్టింగ్ గా కథలతో చెప్పే భవానీ పిల్లలందరికీ ఇష్టమైన ఫేవరెట్

ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పిస్తూనే లెక్కల్లో చిట్కాలు అందిస్తున్నారు భవాని గారు. స్కూల్ సమయం అయిపోయాక కూడా పర్సనల్ టైం, వ్యక్తిగత సమయం అనేది లేకుండా స్కూల్ తర్వాత కూడా చదువులో వెనకబడ్డ విద్యార్థులకు ఆన్లైన్లో కూడా శిక్షణ అందిస్తున్న భవాని విద్యారంగంలో ఒక వెలుగురేఖ. తెలంగాణ రాష్ట్ర ఎన్సీఈఆర్టీ వారు ట్రయల్ బ్లేజర్స్ అనే పుస్తకంలో కొన్ని పేజీలు భవానితో రాయించారు. వేరొకరితో ఈమె ప్రయాణం గురించి మాట్లాడడము మనము ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఏంటి అంటే, ఒక స్కూల్ టీచర్, ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ టీచర్ ఇంతగా అందరి నోళ్లలో ఎలా తెలుసుకోగలిగారు, విద్యార్థుల మనసును ఎలా దోచుకున్నారు అంటే ఆమెకున్న లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి, ఇక్కడ కూడా క్యూ కట్టి మాకు అడ్మిషన్లు కావాలి అన్న రోజు త్వరలో రావాలి అన్నదే ఆమె కళ. మరి ఆమె కళ త్వరలోనే సాకారం అవుతుంది కూడా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకున్నాం బొంపెల్లి భవాని గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరు ఎంతో సేవ అందించారో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలుగా మనం చెప్పుకున్నాం కదా. అంతేకాదు, ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థ అభివృద్దికి వారు అమలు చేస్తున్న విధానాలు తెలుసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ వారు 28 మందిని ఎంపిక చేస్తే అందులో భవాని కూడా ఉన్నారు. ఆమె కల ఒక్కటి, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతాం అన్న రోజు త్వరలోనే తీసుకురావాలని. ఇటీవల రాష్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్న భవానికి శుభాభినందనలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డుతో పాటు ఆమె కల కూడా నెరవేరాలి. సరికొత్త భారతావనిని మనం చూడాలని కోరుకుందాం.

ఎస్, ఆ పాట వినిపించగానే మీ అందరిలో వచ్చిస్తుంది ఉత్సాహం, అవునా? మరి శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక, జనరంజని. జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు. ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు మీరు పంపించవలసిన మా చిరునామా నోట్ చేసుకోండి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. చిరునామా మరోసారి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ hellovividbharatihyderabad@gmail.com. నోట్ చేసుకోండి: hellovividhbharatihyd@gmail.com. ఈమెయిల్ అడ్రస్ మరోసారి hellovividbharatihyderabad@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీ జనరంజని, మీ పాట, మీ మాట ప్రతినిత్యం ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు ఉత్తరాల ద్వారా కొరిన తెలుగు సినీగీతాలు అభిరుచి కార్యక్రమ శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ మరి ముందుగా నాయకుడు సినిమా నుండి మాకోసం తప్పకుండా ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, బింగి కీర్తన, బింగి విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్య, నారాయణ, రమ్య, శ్రీవేణి ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి అభిరుచి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
7: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
6: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
7: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
6: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.

0: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
1: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు తెలియజేస్తారు. అభినందన సినిమా కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ కానగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేశ్వర్ వీరందరి కోసం

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: తిరిగి అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తర్వాత పాటగా డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పాటలు వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, పార్పల్లి శ్రీశాంత్, జోగ అద్వైత్ దాస రాజేశ్వర్, లలిత అక్షర, బండి శివాజీ, చిత్రకళ సహస్ర, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. సీతామాలక్ష్మి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిశుచుల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్జిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం

అభిరుచి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఎలా చెప్పను సినిమా నుండి. పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, ఇంకా వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30 దాటి 35 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
4: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
9: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
6: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో

0: www.eca.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు. మరి ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

ముందుగా పెళ్లిపీటలు సినిమా కోసం చిత్ర పాడిన పాట. పెళ్లిపీటలు సినిమా కోసం చిత్ర

0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
0: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్య

0: గానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
6: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. यूनिफाइड पेमेंट्स इंटरफेस UPI ने डिजिटल भुगतान के क्षेत्र में बदलाव लाते हुए 10 वर्ष पूरे कर लिए हैं. आज ही के दिन वर्ष 2016 में इसकी शुरुआत की गई थी. भुगतान की डिजिटल प्रणाली UPI ने अभूतपूर्व व्यापकता और विश्वसनीयता के माध्यम से वैश्विक मान्यता प्राप्त की है. ये प्रणाली अब 11 देशों में कार्यरत है. UPI भारत के डिजिटल सार्वजनिक अवसंरचना के सबसे सफल स्तंभों में से एक है. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि राष्ट्र की इस डिजिटल क्रांति पर हर भारतीय को गर्व होना चाहिए. उन्होंने कहा कि UPI प्रणाली का शुरू होना भारत के डिजिटल भुगतान इतिहास का सबसे बड़ा निर्णायक क्षण रहा है. श्री मोदी ने सोशल मीडिया पोस्ट में कहा कि एक दशक पहले UPI की शुरुआत हुई थी और ये भारत की डिजिटल भुगतान यात्रा में अब तक का सबसे निर्णायक फैसला साबित हुआ है. हमारे संवाददाता ने बताया है कि UPI के लेन देन की संख्या में लगभग 13,000 गुना वृद्धि हुई है.
7: महज 10 वर्षों में UPI ने भारत में डिजिटल भुगतान के तरीकों को पूरी तरह से बदल दिया है. UPI की बड़े पैमाने पर तेज और भरोसेमंद सेवा को पूरी दुनिया में सराहा गया है, जिसके कारण आज UPI प्रणाली को 11 देशों ने अपनाया है. इनमें फ्रांस, सिंगापुर, UAE, श्रीलंका, भूटान और मॉरिशस जैसे देश शामिल हैं. आज दुनिया में होने वाले हर 2 रियल टाइम डिजिटल भुगतान लेन देन में से लगभग 1 भारत में होता है. दुनिया भर में होने वाले डिजिटल भुगतान लेन देन में UPI की हिस्सेदारी लगभग 49% है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
6: रक्षा मंत्री राजनाथ सिंह ने रक्षा अनुसंधान और विकास संगठन DRDO द्वारा विकसित सभी पारंपरिक मिसाइल प्रणालियों की प्रौद्योगिकियों को देश में उत्पादन के लिए भारतीय रक्षा उद्योग को हस्तांतरित करने की मंजूरी दे दी है. इस पहल का उद्देश्य परिचालन क्षमता बढ़ाना, आयात पर निर्भरता कम करना और घरेलू मूल्यवर्धन करना है. वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद और राष्ट्रीय एयरोस्पेस प्रयोगशालाओं ने आज नई दिल्ली में 3 स्वदेशी माइक्रो और छोटे गैस टरबाइन इंजन प्रस्तुत किए. इनमें NJ-05, NJ-50 और NJ-100 शामिल हैं. विज्ञान और प्रौद्योगिकी मंत्रालय के अनुसार इन इंजनों को स्वदेशी रक्षा प्रौद्योगिकियों की महत्वपूर्ण जरूरतों को पूरा करने के लिए विकसित किया गया है. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कल रात मॉस्को में रूस के विदेश मंत्री सर्गेई लावरोफ के साथ बातचीत की. डॉ जयशंकर ने बताया कि द्विपक्षीय सहयोग, क्षेत्रीय संकटों, वैश्विक चुनौतियों और बहुपक्षीय मुद्दों पर व्यापक चर्चा हुई. दोनों नेताओं ने यूक्रेन, ईरान और अफगानिस्तान के वर्तमान हालात पर भी विचार विमर्श किया. इससे पहले डॉ जयशंकर ने रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन से मुलाकात की. कृषि और किसान कल्याण मंत्री शिवराज सिंह चौहान ने कृषि डिग्री कार्यक्रमों के माध्यम से युवा छात्रों को प्रशिक्षित करने के महत्व पर बल दिया है. नई दिल्ली में ICAR संस्थानों के कुलपतियों और निदेशकों के सम्मेलन का उद्घाटन करते हुए श्री चौहान ने कहा कि कृषि शिक्षा में कृत्रिम बुद्धिमत्ता AI को शामिल करना समय की मांग है. कृषि शिक्षा के बारे में उन्होंने कहा कि ऐसी शिक्षा कक्षा में नहीं बल्कि खेतों में तथा किसानों के बीच दी जानी चाहिए. मुख्य निर्वाचन आयुक्त ज्ञानेश कुमार ने कहा है कि बूथ स्तरीय अधिकारी भारत के लोकतंत्र की नींव है. श्री गणेश कुमार उत्तर

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషార్మణి. నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదిక అందజేసింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రైతుల సంక్షేమమే రాష్ట దేశ సంక్షేమమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్దతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో సునహరి మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమాపేశంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చివరి గడపకు చేరేలాగా అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాపై ఎల్ నిన్యూ ప్రభావం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీ ప్రోత్సాహంపై వ్యవసాయ శాఖ అధికారిని గవర్నర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్తో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రాజెక్ట్ ఫేజ్ 2కు త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయం టెండర్లు వెంటనే పిలవాలని, కొత్వాల్గూడ బర్డ్స్ పార్క్ కు మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డిపై విచారణ జరిపిన కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ హైదరాబాద్ లో ఈ నివేదికను అందజేశారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అనుమతి రాకుండానే రేవంత్ ఆదరాబాదరాగా పర్యటన పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హత లేని వ్యక్తులను సీఎం తన పర్యటనలో కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. స్పష్టమైన కారణాలతోనే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు.
1: ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. విదేశాంగ శాఖ ఆయన వెళ్లక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్ కి ఎత్తుకెళ్లాడు. విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది.
0: క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించామని, ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారి సమక్షంలో

పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని వివరించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు 10,000 రూపాయలు ఎండీని తిరిగి జమ చేస్తామన్నారు. మరో 4 నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేశామని సెప్టెంబర్ 3వ తేదీలాగా దరఖాస్తులు చేసుకున్నారు.

0: సమీపంలోనే పని ఇవ్వాలని సూచించారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ నిమ్మరసం తాగించి రామచంద్రరావు దీక్షను విరమింపజేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన ఈ దీక్షకు వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. యువమోర్చా 5 లక్షల మంది విద్యార్థుల సంతకాల పత్రాలను ప్రభుత్వానికి సమర్పించింది. బకాయిలు విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని రామచంద్రరావు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ లో నిమ్స్ తరహా టారిఫ్లు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన టిమ్స్ అడ్మినిస్టేటివ్ బ్లాక్ లో జరిగిన తొలి ఈసీ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది నియామకాలకు నిమ్స్ సర్వీస్ రూల్స్ అనుసరించాలని, ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా నిర్వహించాలని కూడా ఈసీ నిర్ణయించింది. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, అదనపు టాయిలెట్ కాంప్లెక్స్, పీజీ కాలేజ్ కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మొక్కలు నాటిన సందర్భంగా మాట్లాడుతూ,
1: మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాము.
0: రాష్టంలో రాగలేడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా దాదాపు 24 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సాయంత్రం వేళ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం పలు జిల్లాల్లో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి సంరక్షించాలని రాజన్న సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సమతుల్య వాతావరణం నిర్మించవచ్చునని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కూడా సంరక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఆగస్టు 27 ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ గురువారం హైకోర్టుతో పాటు సికింద్రాబాద్లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, హైకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని, దీనికి ప్రతిగా డిసెంబర్ 19వ తేదీ శనివారాన్ని హైకోర్టుకి వర్కింగ్ డేగా ప్రకటిస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యపై అధ్యయనానికి తెలంగాణ రక్షణ సేన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యకురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం GO 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చడంతో విద్యార్థులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ నీన్యో ప్రభావం, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటలపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. 22A నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే ప్రధాన బాధ్యతని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో 22A బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన సమాపేశంలో హరీష్ రావు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రీ బీఎస్సీ కోర్సుల కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ విషయం తెలియజేశారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా నిర్మించిన ఒక సినిమాను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి అనేక కష్టాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్ను జయించి ఐఏఎస్ సాధించిన నేపథ్యంలో రచయిత దర్శకుడు తిరుపతి పటేల్ సిద్దంకి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

0: రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి కార్యక్రమాన్ని నల్గొండలో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఎదురుగా ఉన్న మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యకుడు చిలకరాజు సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వార్తా మీడియా వర్క్ షాప్ ఈ రోజు నిర్వహించారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ వ్యవస్థాం భారతస్య డిజిటల్ పరిశోధన యాత్రాయాః ప్రముఖ పరివర్తన బిందుః వర్తతే ఇతి ప్రఖ్యాపయత్. సహైవ ఏతస్యై ఏకాదశ దేశేషు పరిచాలనేన సహ వైశ్విక మాన్యతా చ లబ్ధా. కేంద్ర సర్వకారేణ పశ్చిమ బంగాళ సర్వకారః యోగ్యావేదకేభ్యః నాగరికతా ప్రమాణపత్ర వితరణాయ సిఏఏ ఇత్యస్యాంతర్గతం అధికృతః. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః అద్య బీజింగ్ నగరే చీన విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యమునా సహ భారత చీన సీమ విషయే విశేష ప్రతినిధి వార్తాం కరిష్యతి. సంయుక్తరాజ్యేన సర్వేభ్యః హెచ్ వన్ బి సీమా అంతర్గత ఆవేదనేభ్యః అతిరిక్తస్య పంచషష్ట్యధిక ద్విశతోత్తర త్ర్యధికైకలక్ష డాలర్ పరిమితస్య శుల్కస్య ప్రస్తావః కృతః. अथ वार्ताः विस्तरेण. यूपीआई इत्यनेन डिजिटल परिशोधन व्यवस्थायां परिवर्तनेन सह भारते दश वर्षाणि सम्पूरितानि. अद्य एषा व्यवस्था भारतस्य डिजिटल परिशोधन व्यवस्थायाः मेरुदण्डरूपेण उद्भूतास्ति. षोडशाधिकद्विसहस्रतमे वर्षे प्रारब्धायाः अस्याः व्यवस्थायाः व्यवहारसंख्यायां प्रायः त्रयोदशसहस्रगुणिता वृद्धिः सञ्जाता. अत्रावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी यूपीआई सेवा प्रणालीं श्लाघमानः सामाजिक संचार पटले अलिखत यत् यूपीआई भारतस्य डिजिटल परिशोधन यात्रायां कश्चन महत्वपूर्णः परिवर्तनात्मकश्च बिन्दुः सिद्धः. वित्त मंत्रालयानुसारं षोडशे सप्तदशे च आर्थिक वर्षे यत्र केवलं 1.78 कोटि व्यवहाराः अभवन् तत्रैव 2000तमस्य पञ्चविंशे षड्विंशे च वर्षे एषा संख्या समेध्य 26.14 लाख कोटि व्यवहारात्मिका अजायत. केन्द्र सर्वकारेण पश्चिम बंगाल सर्वकारः नागरिकता संशोधन अधिनियमस्यान्तर्गतं वादश्रवणाय योग्यावेदकेभ्यः नागरिकता प्रमाणपत्राणि दातुं च अधिकारो दत्तः. केन्द्रीय गृहमन्त्रालयेन अस्मिन् सन्दर्भे एका राजपत्र अधिसूचना प्रकाशिता. मुख्यमंत्री सुवेन्दु अधिकारी वार्ताहरान् असूचयत् यत् प्रायः 30,000+ आवेदकेषु एतावता 23,000 जनाः योग्याः घोषिताः. तेभ्यः नागरिकता प्रमाणपत्राणि च वितरितानि. सः अवदत् यत् अवशिष्ट आवेदनानाम् अपि शीघ्रतया कार्याचरणं भविष्यति. सम्बन्ध मण्डलाधिकारिणां माध्यमेन च प्रमाणपत्राणि प्रदास्यन्ते. मुख्यमन्त्रिणा धार्मिक उत्पीडन कारणात् बांग्लादेशात् समागताः जनाः सीएए इत्यस्यान्तर्गतं नागरिकतायै आवेदनं कर्तुं प्रार्थिताः. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शदः अजित डोभालः अद्य बीजिंग नगरे चीन विदेश मंत्रिणा वांग यी इत्यमुना सह भारत चीन सीम्नोः विवाद समाधानाय उभयोः देशयोः संबंधानां विकासाय च विशेष प्रतिनिधि स्तरीय वार्तायां भागं अगृह्णात्. इयं वार्ता अतीव महत्वपूर्णा मन्यते यतोहि आगामिनि सेप्टेम्बर मासस्य 12-13 दिनांकयोः नवदिल्ल्यां आयोज्यमानस्य ब्रिक्स शिखर सम्मेलनस्य कृते चीन राष्ट्रपतिनः श्री जिनपिंगस्य भारत यात्रायाः पूर्वम् इयम् आयोजिता. अस्याः यात्रायाः पूर्वं द्विदिवसीय यात्रायां बीजिंग नगरं सम्प्राप्तः श्री डोभालः चीन उपराष्ट्रपतिना हांग जेंग इत्यमुना सह सौहार्दमेलनम् अकरोत्. బీజింగ్ నగరస్థేన

భారతీయ దూతావాసేన సూచితం యత్ ఉభయోహు దేశయోహు శీర్షనేత్రిభిః కృతస్య సంధేః అనుసారేణ సీమాక్షేత్రేషు శాంతేః సుస్థిరతాయాశ్చ సుదృఢీకరణాయ అథ చ ఆర్థిక రాజనీతిక బహుపక్షీయ మంచేషు ద్విపక్షీయ సంబంధానాం సంవర్ధనాయ ఉపాయాః చర్చితాః. ఉపవేశనే ఉపరాష్ట్రపతినా హాన్ మహోదయేన ప్రతిపాదితం యత్ భారత చీన దేశాభ్యాం ద్విపక్షీయ సంబంధాః రణనీతిక దీర్ఘకాలిక దృష్టికోణేన అవలోకనీయాః పరిపాలనీయాశ్చ. నేతృభ్యాం నిర్ధారితానాం మహత్వపూర్ణ సహమతీనాం క్రియాన్వయనం చ మిలిత్వా కర్తవ్యం ఇతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః అద్యారభ్య కనాడా సంయుక్త రాజ్యామెరికా దేశయోః ఆధికారిక యాత్రాయాం భవిష్యతి. ద్వైపాక్షిక ఆర్థిక విత్తీయ సహభాగితాయాః సుదృఢీకరణం నివేశ సంబంధానాం వినిమయః వైశ్విక ఆర్థిక ప్రాథమికతాసు సహకార ప్రవర్ధనం చ అస్యాః యాత్రాయాః కేంద్ర బిందవః భవిష్యంతి. శ్రీమతీ సీతారామనః ప్రముఖైః సీఈఓ ఇత్యేతైః అధ్యక్షైః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశ వర్తులోత్పీఠికా సమ్మేళనే అపి భాగం గ్రహీష్యతి. రక్షామంత్రి రాజనాథ సింహః డీఆర్డీఓ ద్వారా వికసితాః సర్వాః పారంపరిక ప్రక్షేపాస ప్రణాళ్యః ప్రౌద్యోగిక్యః దేశస్య అంతః ఉత్పాదనార్థం భారతీయ రక్షా ఉద్యోగాయ హస్తాంతరణాయ అనుమోదితవాన్. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం పరిచాలన క్షమతాం వర్ధయితుం ఆయాత అవలంబనం న్యూనీకర్తుం దేశీయ మూల్యవర్ధనం కర్తుం చ అస్తి ఇతి అస్మాకం సంవాదదాత్రా ఉక్తం. నాగరిక విమానన మంత్రిణా కె రామమోహన నాయుడు ఇత్యమునా ప్రోక్తం యత్ విగతేషు వర్షేషు కార్గో కార్యాణి నిరంతరం వర్ధమానాని సంతి యత్ర ప్రాయః చత్వారింశత ప్రతిశతం యావత్ పరిమాణం వర్ధితమస్తి. నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కురువన్ శ్రీనాయుడుః అవదత్ యత్ సర్వకారః సంపూర్ణే దేశే వైశ్విక మానకవాయు కార్గో కేంద్రాణి సౌకర్యతయా నిర్మాతుం ఇచ్చతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా దేశే లాజిస్టిక్స్ జాలస్య విస్తారాయ మహత్వం ప్రదీయతే. ఎయిర్ ఇండియా ఫుకెట్ దిల్లీ విమానయాన ఘటనాయాః విషయే శ్రీనాయుడుః అవదత్ యత్ విమాన దుర్ఘటనా అన్వేషణ విభాగః అన్వేషణం కుర్వన్నస్తి. ప్రారంభిక ప్రతివేదనం శీఘ్రమేవ ఆగమిష్యతి. ముఖ్య నిర్వాచనాయుక్తః జ్ఞానేశకుమారః అవదత్ యత్ బూథస్తరీయ అధికారిణః భారతస్య లోకతంత్రస్య ఆధారస్తంభాః సంతి. ఉత్తరప్రదేశస్య ద్విదివసీయ యాత్రాయాం ఆగతః ముఖ్య నిర్వాచనాయుక్తః అద్య లఖ్నౌనగరె ప్రాయః పంచశతం యావత్ బూథస్తరీయ అధికారిభిః సహ సంవాద కార్యక్రమే భాగం అగృహ్ణాత్. కార్యక్రమః నిర్వాచన ప్రక్రియాం అధిక ప్రభావయుక్తం పారదర్శికం సులభం నాగరిక కేంద్రితం చ కర్తుం కేంద్రితః ఆసీత్. శ్రీకుమారః అవదత్ యత్ ప్రత్యేకః బూథస్తరీయః అధికారీ మతదాతృణాం మధ్యే సమర్పణస్య పారదర్శితాయాః చ కృతే ప్రసిద్ధః అస్తి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య ప్రకాశన విభాగేన అస్య షడ్వింశత్యధిక ద్విసహస్రతమ వర్షస్య ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ అవార్డ్స్ ఫార్ ఎక్సిలెన్స్ ఇన్ బుక్ ప్రొడక్షన్ ఇత్యస్మిన్ సప్త పురస్కారాః విజితాః. విభాగస్య పత్రికాః పుస్తకాని హిందీ ఆంగ్ల ఉర్దూ భాషాణాం సందర్భ ప్రకాశనాని చ విభిన్నేషు వర్గేషు స్వీకృతాని సంతి. మహానిదేశకః ప్రకాశన విభాగః డాక్టర్ ధీరజ్ కాకడియా ఇత్యేష అవదత్ యత్ విభాగిన ప్రకాశితాని పుస్తకాని రాష్ట్రీయ వికాసేన సాహిత్యేన సంస్కృత్యా కలయా సమకాలీని విషయైః చ సహ పాఠకానాం ఆమంత్రణే మహత్వపూర్ణ భూమికాం నిర్వహంతి. సంయుక్తరాజ్యస్య గృహసురక్షావిభాగేన సర్వేభ్యః H1B వీసా ఆవేదకేభ్యః వర్తమానశుల్కమతిరిచ్య 65+200 $3,500,000 నూతనశుల్కస్య ప్రస్తావః కృతః.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు ఒక ప్రబోధ గీతం వింటారు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధు

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఇప్పుడు వినండి ఒక ప్రబోధ గీతం.

ఇంతటితో ప్రబోధగీతం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30 దాటి 14 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు సినిడిజరి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం రమణ గోగుల, మధుప్రియ పాడిన

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో ఆకాశవాణి నిజామాబాద్.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: సినీ రంజన వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొన్న కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు సినిరంజనిక కార్యక్రమ ప్రాతపాటగా నేను శైలజ సినిమా కోసం పృథ్వీచరణ్ పృథ్వీచంద్ర పాడగా రామజోగయ్య సంగీత అందించారు.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్న మీ గమనిక, ఈ రోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన నషాముక్త భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొన్న కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు గమనిక విన్నారు. కార్యక్రమంలో చివరిగా నరసింహనాయుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రీయ ఎరువులను రసాయనక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20 నుండి 25% వరకు నత్రజనిని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20 నుండి 25% నత్రజనిని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పల్చగా నీరు నిలబెట్టి 100 నుండి 150 కిలోల అజోలా వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్టయితే అసిటోబాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీని వలన ఎకరాకు 8 నుండి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫోబాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబాక్టీరియా లేదా అజోస్పైరంలను అజిటోబాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను బాగా దుబ్బు చేసి దశలోను అంకురం తొడిగే దశలోను బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పల్చగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15 నుండి 20 రోజులకు ఒకసారి నత్రజని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేపపూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడకం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా చీడపీడలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో యూరియాని తగ్గించుకొని వాడడం వల్ల ఎక్కువ లాభాలుంటాయి. అంతేగాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తు పెరిగి పడిపోతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. కాంప్లెక్స్ రూపంలో మొక్క ఎదిగిన తర్వాత వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరిదంలో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూముల్లో ఆఖరిదంలో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా

తెలనుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూమిలో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేయాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200 నుండి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచులో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుళ్ల మందులను కలపరాదు. చౌడు నేలలో పిచికారీ అనేది తప్పనిసరి. ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ ఇనుపధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయు భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలుంటాయి, అదేవిధంగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేది ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మాత్రమే వేయాలి. హైబ్రిడ్ రకాలకు మాత్రం ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసినట్టయితే అధిక లాభం ఉంటుంది. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్టయితే భాస్వరం వలన మొక్కకి ఎలాంటి లాభం ఉండదు. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్క మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు, 40, 60, 80 రోజులకు మొక్కల మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషును, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషును 3 సార్లు 30, 60, 90 రోజుల్లో హైబ్రిడ్లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకోసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషును పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో 1 బ్యాగు,

0: యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటది. నత్రజని 1/3 దుక్కిలో, మరియు 1/3 పైరు మొక్కలు ఎత్తు దశలో, మరియు 1/3 పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 దుక్కిలో మరియు 1/2 పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకాన్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో, 40% నత్రజని మొక్క 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు, మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకోవాలి. జింకు లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను వేయాలి.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇన్నటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు దాటి 52 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
8: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ప్రసార వివరాలు 103.2 MHz పై ఈ పూట రేపు ఉదయం ప్రసారం చేసే కార్యక్రమాలను మీరు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఇక్కడ నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:10 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అలాగే 8:00 ఈ రోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నషాముక్త భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొన్న కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు ఈ రోజు రాత్రి 8:00. అలాగే అనంతరం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:10 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలు వింటారు. 9:30 ప్రకటించిన అంశాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 10:00 మిమ్మల్ని అలరించే అలనాటి మేటి గీతమాలికలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంల వార్తలతో ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా 6:10 భక్తరంజని కార్యక్రమంలో అక్షరహంసలు భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో బి సుధాకర్ శర్మ గారు అందించే హితోక్తులు వింటారు. 6:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృత వార్త ప్రసారం 6:55. 7:00 ప్రసార వివరాలు, 7:00 తెలుగులో వార్తలు, 7:10 ప్రభాతలరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం, అలాగే 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్

డి రామాదేవి గారి నుంచి సలహాలు వింటారు. 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు అందించే సూచనలు వింటారు. అలాగే 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి చిత్రవర్ గారు అందించే సూచనలు వింటారు. 8:40 సినీ రంజని, 9 గంటలకు హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా కూరిన తెలుగు సినీ గీతాలు, 10 గంటల నుండి విభక్తి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసార వివరాలు సమాప్తం. కొద్దిసేపట్లో వింటాలు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్టు 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన అపూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి, సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

0: అధికారులు బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే. ఆజ్కి చునౌతియా హై, క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టి కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్ గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ 10వ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3వ రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక

ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన. ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినే ముందు

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వయ్యారి బామ కలుపు మొక్కలపై అవగాహన కార్యక్రమం గురించి మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారు ఉన్నారు. పద్మజ గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: వయ్యారి బామ అనే కలుపు మొక్క గురించి తెలియజేయండి.
7: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మరియు రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలలో రకరకాలైనటువంటి కలుపు మొక్కలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కలుపు మొక్కల్లో వయ్యారి బామ అనే ఒక కలుపు మొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి హాని చేసే కలుపు మొక్క. ఈ కలుపు మొక్క అసలు మన దేశంలో పుట్టింది కాదు, ఈ మెక్సికో అనే దేశం నుంచి పుట్టి మన దేశానికి మనము 1951 గనక మనము గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు ఈ గోధుమలతో పాటు మన దేశంలో ప్రవేశించింది. మొదటగా ఈ కలుపు మొక్కను 1955 పూణే పట్టణం దగ్గరలో గమనించడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇప్పుడు భారతదేశంలో ప్రతి ప్రాంతానికి విస్తరించడం అనేది జరిగిందండి.
6: ఈ కలుపు మొక్క ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది?
7: ఈ కలుపు మొక్క ప్రస్తుతము మన భారతదేశంలో దాదాపుగా 35 మిలియన్ హెక్టార్లలో వ్యాపించి ఉంది. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, కాలువ గట్ల పక్కన, అలాగే రోడ్ల పక్కన, అలాగే రైల్వే ట్రాకుల పక్కన ఎక్కువగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతము ఈ ప్రాంతాల్లోనే కాకుండా పంట పొలాల్లో కూడా ఎక్కువగా వ్యాపించడం అనేది జరిగింది. అందువలన ఈ కలుపు మొక్క అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుంది.
6: ఈ వయ్యారి బామ కలుపు మొక్క వలన పంటలకు ప్రధానంగా ఎటువంటి నష్టం కలుగుతుంది?
7: ఈ వయ్యారి బామ అనే కలుపు మొక్క కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉందండి. ఈ కలుపు మొక్క వర్షాలు పడగానే ఫస్ట్ మొలకెత్తుతుంది, భూమి నుంచి మొలకెత్తి 4 వారాల్లోనే పుష్పించే దశకి చేరుకుంటుంది. తర్వాత ఈ ఇబ్బడి ముబ్బడిగా పూత ఏర్పడడం, అలాగే ప్రతి పుష్పంలో 4-5 గింజలు అనేవి తయారవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి కలుపు మొక్క నుంచి దాదాపుగా 3,000 నుంచి 15,000 గింజలు తయారు చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంది. అలాగే ఈ కలుపు మొక్క కాండం మీద ఒక రకమైన ప్రత్యేకమైన నూగు అనేది కలిగి ఉంటుంది. దీని వలన మనము కలుపు మందులు పిచికారీ చేసినప్పటికి కూడా ఈ కలుపు మందు అనేది పంట మీద పడకుండా కిందకి జారిపోతుంది అన్నమాట. అలాగే ఇది ప్రత్యేకంగా అలిలోపతి అనే ఒక గుణాన్ని కలిగి ఉంది. అదేంటంటే ముఖ్యంగా వేర్ల నుంచి గాని, అలాగే ఆకుల నుంచి గాని, కాండం నుంచి గాని ఒక రకమైన ప్రత్యేకమైన విష పదార్థాన్ని అనేది స్రవిస్తుంది. దీని వలన ఈ విష పదార్థం వలన భూమిలో మనం వేసే పంట మొక్కలు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది, మొలక శాతాన్ని మొదటగా దెబ్బతీస్తుంది. అలాగే భూమిలో ఉన్న తేమను గాని, అలాగే వివిధ రకాలైన న్యూట్రియన్స్, పోషక పదార్థాలను గాని ఎక్కువగా గ్రహించి ముందు ముందుగా పెరిగి పంటల్ని కుంగదీస్తుంది అన్నమాట.

0: అంతేకాకుండా ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పంటలను ఆశించేటువంటి రకరకాలైన పురుగులు, తెగుళ్లు, వైరస్లు, ఎస్పెషల్లీ వైరస్లకి ఈ కలుపు మొక్క అనేది ఆశ్రయం ఇస్తుంది అనమాట. ఉదాహరణకు మనం తీసుకుంటే ఈ పొద్దుతిరుగుడు పంట మీకు తెలుసు కదా, ఈ పొద్దుతిరుగుడు పంట గనక చుట్టూత ఎక్కడైనా వయ్యారిబామ కలుపు మొక్కలు ఉంటే తప్పనిసరిగా దీంట్లో ఒక మెడవిరుపు కలుగజేసే వైరస్ అనేది తప్పనిసరిగా 100కు 100% వస్తుంది. ఎందుకంటే ఈ వయ్యారిబామ మీద ఈ వైరస్ అనేది ఆశ్రయం పొందుతుంది. ఎప్పుడైతే మనం ఈ పొద్దుతిరుగుడు పంట వేస్తామో దాని నుంచి ఈ వైరస్ అనేది రసం పీల్చే పురుగుల ద్వారా ఈ పొద్దుతిరుగుడు పంట మీదకి వచ్చి మెడ దగ్గర నల్లగా అయిపోయే ఒక రకమైన ఈ ఒక వైరస్ ని కలగజేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా పంటని కుంగదీయడము, అలాగే ఈ వైరస్లకి ఆశ్రయం ఇవ్వడము, దీంతో పాటు ఈ ఎలిలోపతి అనే ఒక లక్షణాన్ని కలిగి ఉండడం వలన ప్రతి పంటలో, ప్రత్తిలో గాని, కందిలో గాని, ఇతర అపరాల్లో గాని, తర్వాత నూనె గింజల్లో గాని, ప్రతి పంటలో మొలుస్తుందండి. ఇది దాదాపుగా 80 నుంచి 100% వరకు కూడా దిగుబడి నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ఈ వయ్యారి భావం వలన మనుషులకి ఏమైనా ప్రభావం ఉంటుందా?
0: అవునండి, ఈ కలుపు మొక్క పంటలని హాని చేయడమే కాకుండా మనుషులకు కూడా హాని కలుగజేస్తుందండి. ఎక్కువగా ఈ పుప్పొడి అనేది ఎక్కువ గాల్లో తేలుతా ఉంటది. కొంత సెన్సిటివ్ గా ఉండే మనుషులు గనక ఈ వయ్యారి బామ పెరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఆస్తమా లక్షణాలు కలగడము, అలాగే దగ్గు, దమ్ము అంటూ ఉంటారు, జ్వరం రావడము, కళ్ళ వెంట నీళ్లు గారడము, ఒకవేళ చర్మానికి గనక తగిలితే ఆకులు గాని పూలు గాని చాలా మందిలో ఎలర్జీ రావడము, దురదలు రావడము, అలాగే ఒక రకమైన తామర లాంటి చర్మ వ్యాధి కూడా కలుగుతుందండి. సెన్సిటివ్ గా ఉండే పీపుల్లో కొంతమందిలో ఎక్కువగా మనము ఈ పాతీన్యము పెరిగే ప్రదేశంలో గనక నివసిస్తే ఈ లక్షణాలు ఎక్కువైపోయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంత తీవ్రతరమైన, ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్క ఈ వయ్యారి బామ.
1: పశువుల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
0: మనుషులతో పాటు పశువుల్లో కూడా ఈ వయ్యారి బామ కలుపు మొక్క హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుందండి. ముఖ్యంగా పశువులు అంటే ఆవులు గాని, గేదెలు గాని, లేకపోతే గొర్రెలు గాని ఈ కలుపు మొక్కను అసలు తినడానికి ఇష్టపడవు. ఒకవేళ వేరే గడ్డితో కలిసి తింటే గనక ఈ పొట్ట ఉబ్బిపోవడము, అలాగే పశువు ఎక్కువగా అంటే దానికి రెస్ట్ లేకుండా చుట్టూత తిరగడము, అలాగే చర్మం మీద వెంట్రుకలు ఊడిపోవడము, కళ్ళమ్మట నీళ్లు గారడము, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయండి. పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఒకవేళ పాలు ఇచ్చినా కూడా ఆ పాలలో ఒక రకమైన వాసన కలిగి ఉంటుంది అన్నమాట. దాని వలన మనకి ఆ పాలు కూడా టేస్టీగా అనిపించవు. అలాగే గొర్రెల్లో గాని లేకపోతే మేకల్లో గాని ఇవి తిన్నప్పుడు మాంస ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. వయ్యారి బామ ఉన్న చోట వేరే కలుపు మొక్కలను పెరగనివ్వదు కాబట్టి గడ్డి మొక్కలను కూడా నాశనం చేస్తుంది కాబట్టి జీవ వైవిధ్యాన్ని కూడా ఇది నాశనం చేస్తుందండి. కాబట్టి ఈ పశువులకు గాని లేకపోతే గొర్రెలకి మేకలకు కూడా ఈ యొక్క పశుగ్రాసాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందండి.

0: ఈ కలుపు మొక్కను ఏ విధంగా నిర్మూలించాలి?
1: ఈ కలుపు మొక్క ఇంత ప్రమాదకారి కాబట్టి మన భారతదేశ ప్రభుత్వము 20 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కలుపు మొక్క ప్రమాదాన్ని గుర్తించి ప్రతి సంవత్సరము 3వ వారము వయ్యారిబామ అవగాహన వారంగా ప్రకటించిందండి. ఈ వయ్యారిబామ కలుపు మొక్క ఒక మనిషితో లేకపోతే ఒక ప్రాంతంతో మనము నిర్మూలిస్తే ఇది వెంటనే నిర్మూలించబడే మొక్క కాదండి. ఇది ఒక ప్రాంతం మొత్తము కూడా, అంటే ఒక గ్రామము ఒక ప్రాతిపదికగా తీసుకుని ఆ గ్రామం నుంచి మొత్తము నిర్మూలించి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తేనే ఈ వయ్యారిబామ అనేది నిర్మూలించబడడానికి, కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొదటి నుంచి, అంటే వర్షాలు పడిన దగ్గర నుంచే మనం ఒక ప్రణాళిక ప్రకారము ఈ వయ్యారిబామని కంట్రోల్ చేసుకోవాలి. వర్షాలు పడిన వెంటనే పంట పొలాల్లో అయితే మాత్రము ఆయా పంటలను బట్టి, ఇప్పుడు మొక్కజొన్న ఉందనుకోండి, అట్రజిన్ అనే కలుపు మందు గాని పైరాక్సో సెల్ఫోన్ కలుపు మందు గాని పిచికారీ చేసుకోవడము, అలాగే ఇతర పంటల్లో ప్రత్తి గాని లేకపోతే అపరాలు గాని వీటిల్లో పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవడము, బంజరు భూముల్లో ఆక్సిఫ్లోరిఫెన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవడము, దీని వలన ఏంటంటే భూమిలో ఉన్న విత్తనాలు అనేవి మొలకెత్తుకు ముందే చనిపోతాయి. అంటే పంటలు విత్తిన తర్వాత లేకపోతే ఈ వయ్యారిబామ కలుపు మొక్క మొలిచిన తర్వాత కూడా మనము నిర్మూలించాలంటే బంజరు భూముల్లో గాని ఖాళీ ప్రదేశాల్లో గాని ప్రస్తుతం అయితే గ్లూఫోజినేట్ అమ్మోనియం అనే కలుపు మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపు కనుక పుష్పించే ముందు మాత్రమే ఈ కలుపు మొక్క మీద ఈ కలుపు మందులు అనేవి ప్రభావం చూపుతాయండి. కాబట్టి పుష్పించే ముందు అంటే మొలిచిన తర్వాత 4 వారాల లోపలే మనం ఈ యొక్క సరైన నిర్మూలన చర్యలు అనేవి చేపట్టాల్సి ఉంటుంది.
0: కలుపు మందులు కాకుండా ఇతర

0: పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
1: ఇతర పద్ధతులతోనే ఎక్కువగా మనము ఈ కలుపు మొక్కను ప్రభావవంతంగా మనం నిర్మూలించవచ్చండి. మొలిచిన తర్వాత పుష్పించే ముందు 4 వారాల లోపలే చేతితో పీకి ఎండబెట్టి దాన్ని ఎండిన తర్వాత తగలబెట్టడం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. ఇది సామూహికంగా అందరి పొలాల్లో బంజరు భూమిలో ఒకటేసారి చేపట్టాలి. ఇది కాకపోతే కొంత శ్రమతో కూడుకున్న పని, ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు, కాకపోతే చాలా సమర్థవంతమైన పని అన్నమాట. అలా కాకుండా కొన్ని రకాలైన ఈ కలుపు మొక్కను మళ్ళీ కలుపు మొక్కలతోనే అరికట్టే పద్ధతులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకి గ్రామాల్లో చూస్తే కసివింద అనే మొక్క ఎక్కువగా కనపడతా ఉంటది, అలాగే పల్లేరు గాని లేకపోతే వెంపలి చెట్లు ఎక్కువ కనపడతా ఉంటాయి, వెంపలి మొక్కలు. అలాగే తంగేడు మొక్కలు, పిచ్చి తంగేడు మొక్కలు, పిచ్చి తులసి మొక్కలు ఇవి ఎక్కువగా రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఇవేంటంటే ఈ మొక్కలు ఈ వయ్యారిబామ ఎల్లిలోపతిని తట్టుకుని తొందరగా పెరిగి ఈ వయ్యారిబామని దాన్ని సప్రెస్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కలుపు మొక్కల విత్తనాలు మనం వేసవకాలం సేకరించి పెట్టుకుని ఎక్కడైతే వయ్యారిబామ ఎక్కువగా విస్తరించి ఉందో అక్కడ గనక మనం వర్షాలు పడంగానే విత్తనాలు జల్లామంటే అవి మొలిచి ఈ వయ్యారిబామని అరికట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే ఈ వయ్యారిబామని మెక్సికో బీటిల్స్ అంటారు. ఇది ఏ ప్రదేశం నుంచి అయితే మన భారతదేశానికి వచ్చిందో ఆ మెక్సికో నుంచే ఈ యొక్క పెంకు పురుగుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది జైగోగ్రామ బైకోలరేటా అనే పేరుతో పిలువబడుతుంది. ఈ పెంకు పురుగులు ఏంటంటే చిన్నవి పెద్దవి రెండు రకాల పురుగులు కూడాను ఈ వయ్యారిబామ ఆకుల్ని ముఖ్యంగా పూతని బాగా తిని నష్టపరిచి మళ్లీ విత్తనం అనేది తయారు అవ్వకుండా చేస్తాయి అన్నమాట. ఎక్కువగా ఇవి ఆగస్టు మాసంలో మనకి ఈ వయ్యారిబామ మొక్కల మీద కనపడతాయి అన్నమాట. సో ఇది జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ పెంకు పురుగులు గనక మనకు గమనిస్తే ఎక్కడైతే ఇవి ఉన్నాయో ఆ మొక్క కొమ్మని తీసుకొని లేని చోట గనక మనం విసిరేస్తే గనక అక్కడ కూడా అభివృద్ధి చెంది వాటంతటవే ఈ యొక్క వయ్యారిబామను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ మాసం వస్తే ఇవి భూమిలోకి వెళ్లి నిద్రావస్థలోకి వెళ్లిపోతాయి, కాబట్టి మళ్ళీ అప్పుడు కనపడవు. కాబట్టి ఈ ఆగస్టు మాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెంకు పురుగులు కనుక కనపడితే ఎక్కడైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్లి లేని చోటకి ప్రవర్ధనం చేయాలి. ఎందుకంటే ఈ పెంకు పురుగులను మనము ల్యాబొరేటరీలో మనం తయారు చేయలేమన్నమాట. ఈ ఆ మొక్క మీదే ప్రవర్ధనం చెందుతాయి, కాబట్టి ఆ మొక్క కొమ్మలు తీసుకెళ్లి ఒక చోట నుంచి ఇంకో చోటకి గనక మనము డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉన్నామంటే ఈ పెంకు పురుగులు ఈ యొక్క వయ్యారిబామని కొంతవరకు అరికడతాయండి.
0: ఈ కలుపు మొక్కల వలన ఏదైనా ఉపయోగం ఉందా?
1: తప్పకుండా ఉందండి. సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రతి మొక్కకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో, ఇది ఎంత హానికరమైన మొక్క అయినప్పటికీ కూడా మనం పంటలకి ఉపయోగకరంగా మలుచుకోవచ్చండి. మనం ముందే చెప్పుకున్నట్టు ఈ వయ్యారిబామ అనే కలుపు మొక్క భూమిలో ఉన్న పోషకాలని తొందరగా పీల్చుకుంటుంది, కాబట్టి దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. మనం పూత దశకి రాకముందు గనక పీకి దీన్ని కంపోస్ట్ గా మలుచుకుంటే గనక ఎక్కువ నత్రజని, భాస్వరము, పొటాషు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కంపోస్ట్ వలన పంటలు పెరుగుదల బాగా ఉంటుంది. అలాగే ఇందులో పార్థెనిన్ అనే ఒక రకమైన ప్రత్యేకమైన ఒక పదార్థం ఉంటుంది, కాబట్టి ఈ పార్థెనిన్ అనేది పంటల యొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. కాబట్టి ఈ మొక్కల్ని మనము పూత దశకు రాకముందు పీకేసి కంపోస్ట్ గా తయారు చేసుకుని గనక వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
0: డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది?
1: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫు నుంచి ఈ యొక్క వయ్యారిబామ మీద అవగాహన కార్యక్రమాలు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనము చేపడతా ఉన్నామండి. ముఖ్యంగా మనకి పాఠశాల విద్యార్థులకి అవగాహన కల్పించడము, అలాగే రైతులకు అవగాహన కల్పించడము, అలాగే కాలేజీ విద్యార్థులకు మరియు జనరల్ పబ్లిక్ కి అవగాహన కల్పించడము. అంటే మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ ఛానల్ ద్వారా మనము ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అవగాహన కార్యక్రమాలు కల్పించడము, తర్వాత కేవీకే తరఫున రైతులకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడము, ఈ కంపోస్ట్ తయారు చేయడం గానీ లేకపోతే పెంకు పురుగులను గుర్తించడంలో గానీ శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడము, అలాగే ఏ పంటల్లో ఏ కలుపు మందులు వాడాలి అనే దాని మీద మనం శిక్షణా కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరము మనము వీటిని చేస్తూ వస్తున్నామండి.
0: ఈ వయ్యారిబామ మొక్క మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లో పెరిగితే ఆ మొక్కను తేలిగ్గా నిర్మూలించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి. అయితే పంట పొలాల్లో పెరిగినప్పుడు లేకపోతే బంజరు భూముల్లో ఎక్కువ ప్రదేశంలో ఉన్నప్పుడు మనము కలుపు మందులు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వయ్యారు బామన్ అనేది పెరగకుండా చేయాలి. ఇది పూత దశకు వచ్చే ముందు చేతితో పీకేసి ఎండిన తర్వాత కాలబెట్టడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చేసుకోవాలి. అలాగా ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉండి వాళ్ళకి ఇది పట్టుకుంటే మనకి ఎలర్జీ వస్తుంది అని అనుకుంటే గనక చాలా సింపుల్ చిట్కా ఉందండి. ఒకటి ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే సాధారణమైన ఉప్పు ఉంటుంది కదా, ఒక మగ్గు నీళ్ళలో ఒక గుప్పెడు ఉప్పు గనక వేసుకుని ఎక్కడైతే ఈ వయ్యారు బామ కలుపు మొక్కలు పెరుగుతున్నాయో దాని మీద మన చేతితోనే చిలకరించుకుంటే గనక 2-3 రోజుల్లోనే ఈ వయ్యారు బామ అనేది ఎండిపోతుందండి. ఈ చిట్కా అంటే తక్కువ ప్రాంతంలో ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా పెరుగుతూ ఉంటే మనం ఈ చిట్కాని పాటించి ఈ యొక్క కలుపు మొక్కను అరిగట్టుకోవచ్చు.

0: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంటలో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు?
1: ఇప్పుడు మనము ఆగస్టు మాసంలో 3వ వారం ఉన్నాం కాబట్టి ఇంకా ఈ ఆగస్టు చివరి వరకు కూడా వరి పంట నాట్లేసుకోవడానికి అవకాశం ఉంది. అదే తక్కువ కాల పరిమితి ఉన్న రకాలని ఎంచుకుని నారుబోసుకుని ఇప్పుడు రైతులు రెడీగా ఉన్నారు. అయితే ఈ నాటు పెట్టుకునేటప్పుడు దగ్గర

0: దగ్గర నాటబెట్టుకోవడం, ఒకవేళ ముదిరినారుంటే గనక దాన్ని చివర్లో తుంచి వేసి నాటుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అయితే ఆల్రెడీ కొంత లేట్ అయింది కాబట్టి మనం కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుందండి. నాటుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మనకి ఈ కలుపు మందులంటే కలుపు మొలకెత్తక ముందే నాశనం చేసే కలుపు మందుల్ని మనం వాడుకోవాల్సి ఉంటుందండి. అందులో ముఖ్యమైనది ప్రిటిలాక్లోర్ 50% ద్రావకము. ఈ ప్రిటిలాక్లోర్ 50% ద్రావకాన్ని ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు, లేదా పైరజో సల్ఫురాన్ ఇథైల్ 10% పొడి మంది అయితే 80 గ్రాములు, లేదా 70% పొడి మంది అయితే 12 గ్రాముల చొప్పున మనం వాడుకోవచ్చు. అయితే ఈ వేరుగా అంటే ఒకటే కలుపు మందు వాడుకునే బదులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిశ్రమ కలుపు మందులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవేంటంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందుతో పాటు పైరజో సల్ఫిరాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు మనకు దొరుకుతా ఉంది. ఇది గాని లేకపోతే ఈ ప్రిటిలాక్లోర్ తో పాటు బెన్సల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు, లేదా ప్రిటిలాక్లోర్ తో పాటు ఆక్సాడయాజిల్ అనే కలుపు మందు, ఈ మూడిట్లో ఏదో ఒక కలుపు మందును ఎకరానికి 4 కేజీల గుళికల రూపంలో దొరుకుతాయండి. ఎక్కువగా 4 కేజీల గుళికలను తీసుకుని 20 కేజీల పొడి ఇసుకలో కలుపుకుని నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మడిలో కొద్దిగా తక్కువ నీళ్లుండేలాగా, అంటే ఎక్కువ నీళ్లుండకూడదు, కొద్దిగా పలచక నీళ్లుండేలాగా చూసుకుని దీంట్లో చల్లుకుని కట్టగట్టి, అంటే లోపల నీళ్లు బయటకు వెళ్ళకూడదు, బయట నీళ్లు లోపలికి రాకుండా ఒక 2 రోజులు గనక మనం ఇలా చూసుకున్నామంటే కలుపు మొక్కలు మొలకెత్తక ముందే చనిపోతాయి. ఒకవేళ ఈ పద్ధతి గనక పాటించలేనప్పుడు, లేదా పాటించిన తర్వాత కూడా మళ్లీ నాటుకున్న తర్వాత ఒక 20-25 రోజుల వరకు మళ్లీ పలచగా కలుపు గనక మనం గమనిస్తే గనక మళ్లీ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం పిచికారీ చేసుకోవచ్చండి. అవేంటి అంటే ముఖ్యంగా ట్రయాఫోమోన్ ప్లస్ ఇథాక్సిసల్ఫిరాన్, అంటే ఈ 2 కలుపు మందుల మిశ్రమము కౌన్సిల్ యాక్టివ్ అని ఎక్కువగా దొరుకుతా ఉంటది అనమాట. ఇదైతే ఎకరానికి 90 గ్రాములు, లేదా పెనాక్సిలం తో పాటు సెహాలఫాబ్యూటైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్లు, లేదా మెట్సల్ఫిరాన్ తో పాటు క్లోరమ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందు, ఇది ఎకరానికి 8 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. సాధారణంగా చాలా మంది రైతులు ఏంటంటే ఈ కలుపు మందులన్నిటితో పాటు బిస్పైర్బ్యాక్ సోడియం అనేది ఎకరానికి 100 మిల్లీలీటర్ చొప్పున కలుపుతా ఉన్నారు, కానీ కలపన అవసరం లేదు, ఇది ఒక్కటే. బిస్పైర్బ్యాక్ సోడియం కూడా మనము తక్కువ కలుపు ఉంటే గనక వాడుకోవచ్చండి, లేదా బిస్పైర్బ్యాక్ సోడియం తో పాటు ఆల్మిక్స్ కాంబినేషన్ కూడా మనకి ఈ మధ్య కాలంలో దొరుకుతా ఉంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అంటే కొన్ని ప్రాంతాల్లో తుంగ ఎక్కువగా ఉంటుందండి, ఈ తుంగ ఎక్కువగా ఉంటే గనక బెంటజోన్ అనే కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున తుంగ నివారణకు మాత్రం వాడుకోవచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి జాతి ఎక్కువగా అంటే ఓదావడిపిల్లి ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, నక్కనార ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఫెనాక్సాప్రాపిథైల్ అనేది 6.7% ద్రావణము ఎక్కువగా రైస్ స్టార్ గాని ప్యాడీ స్టార్ గాని ఈ రూపంలో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 300 నుంచి 400 మిల్లీలీటర్ల చొప్పున గనక వాడుకుంటే గనక గడ్డి జాతి కలుపు మాత్రమే నివారణ అవుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గడ్డి కాకుండా అలాగే తుంగ కాకుండా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే గనక ఎక్కువగా ఉంటే గనక 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందును ఎకరానికి 1 లీటర్ చొప్పున గనక కలుపు పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రం నాశనం అవుతాయి. అయితే ఈ 2,4-D కి సంబంధించిన కలుపు మందులు వాడేటప్పుడు మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చుట్టుపక్కల పత్తి గాని లేకపోతే అపరాలు గాని నూనె గింజలు గాని, అంటే వెడల్పాకు పంటలు లేని ప్రాంతం లో ఎక్కువగా వరి, చుట్టూత వరి మాత్రమే �ఉండే ప్రాంతంలో మాత్రమే ఈ 2,4-D కి సంబంధించిన కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమరెడ్డి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి వయ్యారి భామ కలుపు మొక్కలపై అనేక సూచనలు సలహాలు అందించినందుకు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ, माटी भी तंदुरुस्त
4: और लोग।

0: पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: మీరు ఇంతవరకు వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం అంటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిణి భవానీ. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
4: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
5: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వినూత్న పథకాలు కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
6: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో

0: దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం, కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై, రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడూ నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
1: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ, రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మై భారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి CV క్రియేట్ అవుతుంది. మై భారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశం మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్లీ డిస్టిక్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ iOS లో ఉన్న మై భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రీ చేసుకుని

0: తీసుకొని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
2: నా పేరు భవానీ. ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మ నిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిని భవానీ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఇనటి

వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:01. ఇప్పుడు ఈ రోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నషాముక్త భారత్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొన్న కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఈరోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట గవర్నర్ గౌరవనీయులు శివప్రతాప్ శుక్లా గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. తెలంగాణ రాష్ట గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ప్రసంగిస్తూ,
2: అందరికీ నమస్కారం. ఆజ్ కా యహ జాగరూకతా కార్యక్రమ్ కేవల్ ఏక్ రైస్ ప్రోగ్రామ్ నహీ హై. యహ కార్యక్రమ్ అభి హమ్ లోగో నే ఓత్ లియా హై, సంకల్ప లియా హై, నషా ముక్త సమాజ్ కే నిర్మాణ కా మహత్వపూర్ణ సంకల్ప. హమారే దేశ్ కే యశస్వీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే దూరదర్శీ నేతృత్వ మే నషా ముక్త భారత్ అభియాన్ ఆజ్ ఏక్ వ్యాపక జన్ ఆందోళన్ బన్ గయా హై. ఇస్ అభియాన్ కా ఉద్దేశ్య కేవల్ నశీలే పదార్థో కే విరుద్ధ కానూన్ లాగూ కర్తా నహీ హై, బల్కి యువాఓ కో జాగరూక్ సురక్షిత్ ఔర్ సశక్త బనానా భీ హై. తెలంగాణ కీ సర్కార్ కే ద్వారా భీ నశే కే విరుద్ధ గఠిత ఈగల్ పహల్ పులిస్ విభాగ్ కే ప్రయాస్ కీ దిశా మే ప్రశాసనిక్ ప్రతిబద్ధతా కో దర్శాతా హై. నిజామాబాద్ మే శైక్షణిక సంస్థానో కే భీతర్ ఎంట్రీ డ్రగ్ కమేటీ ప్రహరీ క్లబ్ కీ స్థాపనా విద్యార్థియో కే సక్రియ భాగీదారీ సునిశ్చిత్ కర్నే కా ఏక్ సరానీ పహల్ హై. ఆమతౌర్ పర్ యే దేఖా జాతా హై కి నశే కా బిజినెస్ కర్నే వాలే లోగ్ శిక్షణ సంస్థాఓ కే ఆస్ పాస్ నశీలే ఔర్ హానికారక పదార్థో కీ ఉపలబ్ధతా సునిశ్చిత్ కరా కర్కే హమారే బచ్చో కో బీమార్ బనానే కా కామ్ కర్తే హై, కమజోర్ బనానే కా కామ్ కర్తే హై. హమే కిసీ భీ స్థితి మే ఐసే లోగో కో జో యూత్ మే నశా పరోసనే కా కామ్ కర్తే హై, దేనే కా కామ్ కర్తే హై, ఐసే లోగో కో నిశ్చిత రూప్ సే ఇస్ సమాజ్ సే బాహర్ కర్నే కీ ఆవశ్యకతా హై. నశే కే విరుద్ధ సంఘర్ష మే పులిస్ ప్రశాసన్, శిక్షణ సంస్థాన్, గార్జియన్స్ ఔర్ సమాజ్ కే సభీ వర్గో కే బీచ్ నిరంతర సమన్వయ స్థాపిత్ కర్నే కీ ఆవశ్యకతా హై. నిజామాబాద్ పులిస్ కే ద్వారా వ్యాపక జాగరూకతా అభియాన్ ప్రభావీ ప్రదర్శన్ కే మాధ్యమ్ సే నశీలే పదార్థ కే విరుద్ధ జో ప్రయాస్ కియే జా రహే హై వహ అత్యంత ప్రశంసా కే పాత్ర. నిజామాబాద్ కా ఏక్ సమృద్ధ హిస్టరీ రహీ హై, ఇతిహాస్ రహా హై. ఇతిహాస్ ఔర్ సంస్కృతి సాహిత్యిక్ విరాసత్ ఇస్కా ప్రతీక్ మానా జాతా హై. బోధన్ ఇస్కీ ప్రాచీన్ విరాసత్ కా ప్రతినిధిత్వ కర్తా హై. యహీ నిజామాబాద్ హై జహాన్ నిజామ్ కే దమన్కారీ శాసన్ కే విరుద్ధ సంఘర్ష్ కర్తే హువే అప్నీ కవితాఓ మే తెలంగాణా కీ చేతనా కో జగానే వాలే మహాన్ కవి దాశరథి కృష్ణమాచార్యులు నే ఇంద్రూ కీ కిలా జైల్ మే మేరీ తెలంగాణా కరోడో రత్నో కీ వీడా కహ కర్కే అప్నీ మాతృభూమి కీ మహాన్తా కా గుణగాన్ కియా. జైలో మే ఉన్హోనే దీవాలో పర్ లిఖ్ లిఖ్ కర్కే కవితా బనానా. దాశరథి కే ఓజస్వీ శబ్దో కే సాక్షి రహే హిందూ రూప్ కిలే ఈ ఐతిహాసిక ప్రేరణా కో ఆగే బఢాతే హువే

0: मैं कामना करता हूं कि निजामाबाद कृषि शिक्षा उद्योग और समग्र विकास के क्षेत्र में निरंतर प्रगति करता रहे। मेरे प्रिय विद्यार्थियों, आपकी ऊर्जा प्रतिभा और सपने हमारे राष्ट्र की सबसे बड़ी शक्ति है। इन्हें किसी भी प्रकार से नशे से प्रभावित मत होने देना। इस देश का भविष्य, प्रदेश का भविष्य हमारे युवा साथियों के हाथों में। कवि स्वामी विवेकानंद जी ने कहा था कि हमें ऐसे युवाओं की आवश्यकता है जिसमें लोहे जैसी मांसपेशियां, फौलाद जैसी नसें और वज्र के समान दृढ़ संकल्प हो। यदि हमारे पास ऐसे 100 समर्पित युवा हो, देश और दुनिया को बदलने की क्षमता हम रखते हैं, यह स्वामी विवेकानंद जी ने कहा था। और उसी समय उन्होंने कहा था, उठो, जागो और तब तक बढ़ते रहो जब तक अपने लक्ष्य को प्राप्त मत करो। ज्ञान कौशल अनुशासन और सेवा भावना से संपन्न युवा ही विकसित भारत का निर्माण करने का नेतृत्व कर सकते हैं। कोई भी कुसंगति किसी भी युवा को कमजोर बना सकती है। क्षणिक आकर्षण कभी कभी दिशा बदल सकते हैं। इसलिए विवेक को निर्णय, आत्मसंयम को सदैव अपना मार्गदर्शक बनाएं। आपका भी कोई मित्र अगर नशे की तरफ बढ़ रहा है तो मुझे लगता है उससे अलग नहीं होना चाहिए। उसको सुधारने का प्रयत्न करना चाहिए। उसे अवसर देना चाहिए कि वह सुधर सके। उसे अवसर देना चाहिए कि वह अपनी पुरानी स्थिति में आ सके। याद रखिए, उसको प्रेम से संवाद करके, उचित सहायता करके आप निश्चित रूप से उसके जीवन को भी सुधार सकते हैं। हम सब लोग मिलकर के अपने प्रदेश को बचाएं, अपने देश को बचाएं और यह संकल्प लें, जहां कहीं भी होगा एक नारा होगा, भारत माता की जय। हिंद, जय तेलंगाना।
1: अनंतरम गौरवनीयुलु నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ప్రసంగిస్తూ,
2: గవర్నర్ సార్, ఐ వెల్కమ్ యూ టు ద ఫైర్స్ ల్యాండ్ ఆఫ్ హిందూర్. ఆపే యహాన్ పదార్కర్ సే హిందూర్ కి జెట్టి కి గౌరవ్ ఔర్ బఢ్ గయా హై. సార్, బిఫోర్ ఐ స్పీక్ టు మై యంగ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ వర్క్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. యూ డిడ్ నాట్ ట్రీట్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ యాజ్ జస్ట్ అనదర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. యూ టర్న్డ్ ఇట్ ఇంటు అ జన్ ఆందోళన్. అండర్ యువర్ గైడెన్స్ the message of Nasha Mukt Himachal, Swasth Himachal, reached students, schools, colleges, panchayats, women's groups, sports grounds and even remote areas. You showed the fight that the fight against drugs cannot be won only in police stations or government offices. It has to be fought in classrooms, families, villages, playgrounds and society. You brought students into the movement, encouraged sports, supported awareness rallies, promoted panchayat participation and honored those who work against drugs. Today, Nizamabad is fortunate to receive your guidance for our own mission, Nasha Mukt Yuva, Nasha Mukt Nizamabad. My young friends, today I do not want to give you a lecture. I want to speak to you like a friend, like someone who understands your world, your pressure, your dreams, your friendship, your Instagram, your dreams, your exams, your ambitions and your struggles. You have all heard this line many times, say no to drugs. You hear it in schools, cinemas, advertisements, from parents, from teachers, from police officers, but today I want you to understand the meaning behind it. Nasha ante nashanam, nasha means destruction. नशा मतलब शरीर का नाश, नशा मतलब परिवार का नाश, नशा मतलब सपनों का नाश, नशा मतलब देश का नाश, नशा मतलब सत्यानाश. Sometimes a so-called friend may say, अरे just try once. What will happen? One time only. But my friends, drugs do not come with a return ticket. One try can become one trap. One wrong decision can take away your health, your confidence,

0: places for learning, growth and achievements, and that our youth become the strength of healthy, responsible and drug-free Telangana. Let us pledge today, say no to drugs, yes to life, health and a bright future. Thank you, sir. Jai Hind.
1: Inka ee karyakramamlo governor ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఎం దానకిషోర్ గారు, నగర మేయర్ ఉమారాణి గారు, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దంతాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారు, ప్రముఖ వైద్యులు, అధికారులు, అనధికారులు, వివిధ పుర ప్రముఖులు, వివిధ కళాశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
2: మీరింతవరకు ఈరోజు ఉదయం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా తెలంగాణ రాష్ట గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు పాల్గొన్న కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:16 దాటి 57 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా రెండు జళ్ల సీత నుండి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమ్మన్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: అభిరుచి కార్యక్రమం ఇప్పుడు తీసుకున్నాం చిన్న విరామం.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
7: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837.
8: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధు.

0: బుధవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: అభిరుచి కార్యక్రమం చివరిగా రాధాగోపాలం సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాత్విక, హన్మాళ్లు ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: కేంద్రం, సమయం 8:30. కొద్దిసేపట్లో వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 17 to September 16 ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి ఈ జానపద గీతం.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:19. శ్రోతలు ఇప్పుడు అలనాటిమేటి గీతమాలికలు మధుర గీతాల కార్యక్రమంలో కొన్ని గీతాలు వింటారు. మరి ముందుగా కన్నెవయసు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

0: శ్రోతలు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత పాటగా కథానాయకురాలు సినిమా కోసం పి సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.
1: పలుకా

మీరు విన్న ఆపటతో మధుర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.